ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీ శుక్రవారం. ప్రార్థించే పిల్లల కన్నా సాయం చేసే చేతులు ఉన్నా అన్నారు మాతృమూర్తి మదర్.

దేశభక్తి గీతం ఉన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. ఆంగ్లంలో వార్తలు ఉంటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మరింత వరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు నాట్యకళం విన్నారు. ఆకాశవాణికి తోడంగీనం సుభాషితం సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా.
1: సాధారణంగా మసీదు అనే పదం వినగానే మన అందరి మనసులో మెదిలే మొదటి భావన ముస్లింలు నమాజు చేసుకునే ప్రార్థన మందిరం. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు చేసే మరియు వినే పవిత్ర స్థలం. కానీ మసీదు అనేది కేవలం కొన్ని నిమిషాలు నమాజు మాత్రమే చేసుకుని వెళ్లిపోయే ప్రదేశం కంటే చాలా ఎక్కువ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం తర్వాత వారి అనుచరుల కాలం ఇస్లాం చరిత్రను పరిశీలిస్తే మసీదులు విద్యా కేంద్రాలుగా, దాన ధర్మాలకు, సామూహిక చర్చల ఆశ్రయానికి మరియు సామాజిక సంస్కరణకు సంక్షేమ కేంద్రాలుగా, ఒకటేమిటి మానవ జీవిత సకల సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉండేవి. ఇక్కడ ప్రాపంచిక విషయాలు మాట్లాడడం మహాపాపం అనే అపోహ ఒకటి మన నగరాల్లో నిండిపోయింది. కాని మానవ జీవిత మర్మాన్ని వివరించే ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారా సమాజాన్ని సంస్కరించే వేదిక మస్జిద్ అంటుంది ఇస్లాం. మస్జిద్ను మానవ సంక్షేమానికి, సంస్కరణకు ఒక కేంద్రంగా చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అల్లాహ్ ఖురాన్ లో ఇలా అంటున్నాడు, మీ ముఖాన్ని తూర్పుకో పడమర వైపు తిప్పడం పుణ్యం కాదు. అల్లాహ్ను విశ్వసించేవారు సంపదపై ప్రేమ ఉన్నప్పటికీ దానిని బంధువులకు, అనాథలకు, పేదలకు, ప్రయాణికులకు ఇచ్చేవారిలో పుణ్యం ఉంది. వితంతువుల, అనాథల, నిరుపేదల, అగత్యపరుల సేవలో నిమగ్నమై ఉండేవారు. పగలంతా ఉపవాసం పాటించేవారు. రాత్రంతా దైవారాధనలో గడిపేవారు. దైవ మార్గంలో జిహాద్ అంటే ధర్మ సంస్థాపన కోసం నిరంతరం కృషి చేసే వారితో సమానం అని చెప్పిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను అమలు చేయడమే అసలు ఇస్లాం.

0: అనుసరించడం. ఒక నిజమైన ముస్లింగా మానవ సంక్షేమ బాధ్యతను గుర్తు చేసే కేంద్రమే మస్జిద్. ఒక ముస్లిం రోజుకు 5 సార్లు తప్పనిసరిగా నమాజ్ ఆచరించాలి. అలాగే మన పక్కన నిలబడి సహాయం, అవసరమైన వ్యక్తుల అవసరాలు తీర్చే ప్రయత్నం చేయడం కూడా అంతే తప్పనిసరి. మసీదులు యువతను సమాజ సంస్కరణ కోసం ప్రేరణ కల్పించే ప్రదేశం కావాలి. నెల 2 నెలలకు ఒకసారి శుక్రవారం రోజున రక్తదాన శిబిరాలు నిర్వహించవచ్చు. రక్తహీనతతో బాధపడే వారికి, శస్త్రచికిత్సల సమయంలో రక్త అవసరం అయిన వారికి రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలను నిలబెట్టిన వారవుతాం. సాటి మానవుల కష్టాలు దూరం చేయండి, అల్లాహ్ బాధలు మీ దరిచేరకుండా చేస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం బోధనకు ఆచరణ రూపం అవుతుంది. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే యావత్ మానవాళి ప్రాణాలు కాపాడినట్లు అని ఖురాన్ లో అల్లాహ్ చేసిన హితబోధను కార్యరూపం ఇచ్చిన వారవుతాం. మసీదులను అవసరార్థుల అవసరాలు తీర్చే సహాయక కేంద్రాలుగా మారాలి. ఇక మన ఇండ్లలో అవసరం లేని వస్తువులను, దుస్తులను సేకరించి వాటిని అవసరం ఉన్న వారికి ఇవ్వవచ్చు. ఆడవారు వంట వండే సమయంలో ఒక పిడికెడు బియ్యం తీసి ఒక డబ్బాలో వేయండి. ఇలా రోజుకు 2 పిడికెలు బియ్యం, వారంలో 14 పిడికెళ్లు, 100 మంది 1400 పిడికెల బియ్యం, దాదాపుగా 1 క్వింటాలు బియ్యం అవుతాయి. వాటితో కనీసం 4 కుటుంబాలకు నెలవారీ ఆకలి తీర్చవచ్చు. అన్ని దానాలలో అన్నదానం మిన్న అన్న ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచనాన్ని ఆచరించిన వారవుతాం. అలాగే నెలలో ఒకసారి తలా 100 రూపాయలు ఇవ్వడం ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు, వితంతువులకు ఆసరా పింఛన్లు, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేసి చదువుకునేలా చేయవచ్చు.
1: ఆకాశవాణికి తోడం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో బొప్పాయి సాగు వివరాల గురించి తెలుసుకుంటారు.

బొప్పాయి పంటను కంటికి రెప్పలా చూసుకుంటే ఆదాయం తక్కువేమీ ఉండదు. బొప్పాయికి డిమాండ్ కూడా ఉంది. బొప్పాయి పంటకు తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. నివారణ చర్యలు వెంటనే తీసుకోవాలి, లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 150,000 వరకు ఆదాయాన్ని గడించే అవకాశం కూడా ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా రెడ్ లేడీ రకం పంటను రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ పంటను ఖమ్మం పరిసర మండలాల్లో అంటే సత్తుపల్లి, అశ్వారావుపేట, వేంసూరు, ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం తదితర మండలాల్లో పండిస్తూ ఉన్నారు. మామిడి, కొబ్బరి, నిమ్మ ఇలాంటి ఉద్యాన తోటల్లో అంతర పంటగా కూడా బొప్పాయిని వేసుకోవచ్చు. బొప్పాయి తెగుళ్లు, వాటి నివారణ చర్యలను మనం తెలుసుకుని ఉండాలి. కాండం మొదలు కుళ్ళు తెగులు. చెట్టు ఏ వయసులో ఉన్నా కాని ఈ తెగులు సోకుతోంది. భూమికి పైభాగాన కాండంపై నీళ్లతో తడిచేటట్లు మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేపీ పెద్దవై గోధుమ రంగుకు మారిపోతాయి. ఈ మచ్చలు నల్లగా మారి కాండం మొదలు కుళ్ళి చెట్టు పడిపోతోంది. కాండం మొదళ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పనిచేసేవారు తెగులు వచ్చిన చెట్టును తాకినా ఆ తరువాత ఆరోగ్యవంతమైన చెట్టును ఆ చేతులతో తాకొద్దు. 1% బోర్డాన్ మిశ్రమం చెట్ల మొదళ్లలో, కాండం మొదళ్లలో బాగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో 4 సార్లు పోస్తే ఈ తెగులు నివారించబడుతోంది. బూడిద తెగులు. ఆకులపై చిన్న బూడిద మచ్చలు ఏర్పడి అవి పెద్దవై ఆకులు లేత పసుపు రంగు నుంచి పసుపు రంగుగా మారి వడిలి రాలిపోతాయి. లీటరు నీటికి 1 మిల్లీలీటరు కారాధేన్ లేదా 1 గ్రాము వివిస్టిన్ కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి ఈ బూడిద తెగులును నివారించుకోవచ్చు. మరొక తెగులు ఆకు వంకర తెగులు. ఈ తెగులు సోకిన ఆకులు చిన్నవిగా ముడుచుకొని వంకర తిరిగి ఈనెలు ముదురు ఆకుపచ్చగా ఉండి ఆకు ఆకారం మారిపోతోంది. తెగులు సోకిన మొక్కలు పూత పూయవు. పూత పూస్తే కాయలు వంకరగా చిన్నవిగా ఉంటాయి. నివారణ కోసం తెగులు సోకిన చెట్లను నరికి దూరంగా వేయాలి. లీటరు నీటికి

15 మిల్లీలీటర్ల నువాక్రాన్ లేదా 2 మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ పిచికారీ చేసి తెల్లదోమను నివారిస్తే ఈ తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు. మరొక తెగులు మొజాయిక్. తెగులు సోకిన మొక్కలు ఆకులపై ఆకుపచ్చ పసుపు రంగు పొక్కులు కనిపిస్తాయి. కాయలు చిన్నవిగా, కాయలపై గుండ్రని వలయాలు కూడా ఏర్పడతాయి. పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతోంది ఈ మొజాయిక్ తెగులు. వేరుకాయ పురుగులు ముఖ్యంగా నారుమడి నుంచి వ్యాప్తి చెందుతాయి. నారు పెంచే పాలిథిన్ సంచుల్లో వేపమట్టి, కంపోస్ట్ మిశ్రమం, నిమటోడ్స్ లేకుండా చూసుకోవాలి. పాలిథిన్ సంచుల్లో మట్టి, కంపోస్ట్ వేశాక ప్రతి సంచికి అరకిలో మట్టికి 5 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి బోర్డాన్ మిశ్రమం 250 మిల్లీలీటర్లు వేసి శుద్ది చేసుకోవాలి. ఈ విధంగా బొప్పాయిలో వచ్చే తెగుళ్లను గనుక మనం సమర్థవంతంగా నివారించినట్లయితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మీ ప్రసార వివరాలలో ముందుగా ఈ పూట ప్రసారంలో 7:15 విజయపదం ప్లేస్మెంట్స్ కోసం ప్రణాళికల వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్యాంప్రసాద్ శ్రీమతి ఎస్ స్వాతి. 7:30 రచనా కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం ఆఖరి పట్ట. బొల్లిముంత వెంకటరమణ గారి కథానిక వింటారు. 7:45 చిత్రగీతాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ఉంటారు. 8:35 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 11:00 చిత్రగీతాలు ఉంటారు.

12:10 శాస్త్రీయ సంగీతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర సంగీతం ఉంటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నేటి యువతరంపై సోషల్ మీడియా ప్రభావం ప్రసంగం, ఓటమి విజయానికి సోపానం ప్రసంగం ఉంటారు. 2:30 మీ మాటతో పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు ఉంటారు.

6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ఉంటారు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో లాభాలు, పంటలు, వాటి వివరాలు పరిచయం, మధుమేహం, ప్రాణాంతకం.

మాట్లాడారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి 8 గంటలకు కిన్నాళహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్ర గీతల కార్యక్రమం వింటారు. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి

ఈనాటి మా ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి కొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వసుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు కావాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే, ఈ తపతలతోనే మేమందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా, మరింత బలంగా మేము పనిచేయాలన్న

0: సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్ళీ మళ్ళీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి.
1: వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: కొట్టిగుడిపాడు కన్సాన్పల్లి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మంది ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
1: ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ,
4: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక ఎత్తే జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతోపాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్స్ కట్టడానికి ఖర్చు పెడుతున్నాం.
1: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్, పోర్ట్, లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

0: చెప్పారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్టాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ టోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9 స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9 ప్రపంచ తపాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్తు మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదెల్ల్యాం మహిళా బాల వికాస విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే సహభాగం కరిష్యతి. ह्यः आरब्धे अस्मिन् द्विदिवसीय सम्मेलने सर्वेषाम् राज्यानाम् महिला बाल विकास क्षेत्रैः सम्बद्धानाम् राजनीतिक नेतृणाम् अधिकारिणाम् च सहभागिता भवति. प्रधानमन्त्रिणा परिकल्पितानाम् विभागीय शिखर सम्मेलनानाम् शिखायाः इदम् द्वितीयम् सम्मेलनमस्ति. अस्य सम्मेलनस्य उद्देश्यम् सहकारी संघ व्यवस्थायाः सुदृढीकरणम्, राष्ट्रिय प्राथमिकतानाम् पूर्तये सामूहिक दायित्व भावनायाः प्रवर्धनम् तथा केन्द्र राज्ययोः परस्पर सहकारेण कार्य परिणामानाम् त्वरित साधनमस्ति. सम्मेलने चतुर्षु प्रमुख विषयेषु ध्यानम् केन्द्रितमस्ति: पोषणम्, प्रारंभिक शिक्षा, बाल संरक्षणम् तथा महिलानाम् सुरक्षा सशक्तीकरणम् च. वस्तु सेवाकर परिषदा नवदल्ल्यां सम्पन्ने स्वकीयस्य 75वें उपवेशने करदातृभ्यः अनुपालन प्रक्रियां सरलीकर्तुं विविधाः उपायाः अनुमोदिताः. एतेषु निर्णयेषु वस्तु सेवाकर व्यवस्थायाः अन्तर्गतं कराधिकारिणां निगडीकरणम्, अधिकाराणां निरसनं तथा अभियोजनस्य सीमायाः 1 कोटिरूप्यकेभ्यः 5 कोटिरूप्यकाणि यावत् वर्धनं सम्मिलिताः सन्ति. वित्तमन्त्री निर्मला सीतारमण राष्ट्रिय राजधान्यां नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती एतस्य घोषणाम् अकरोत्. प्रत्येकस्मिन् प्रकरणे दण्डस्य निर्धारणं सः अर्थदण्डः भवतु, कारावासः भवतु उत वा उभयं, न्यायालयस्य विवेकाधिकाराय त्यक्ष्यते। वित्तमन्त्री उक्तवती यत् उपवेशने वस्तु सेवा करस्य मानेषु किमपि परिवर्तनं न कृतं तथा वर्तमानः मूल्य निर्धारण क्रमः स्थिरः अस्ति।

0: तया सूचितं यत् वस्तु सेवा कर परिषदा सूचना पत्राणां प्रेषणाय कार्य संचालनाय च समान मानकानां अनुशंसा कृता अस्ति। संस्कृत वार्तायाः संस्करणमिदं आकाशवाणीतः प्रसार्यते।
1: अद्यतनाः तिष्ठन्तु, अग्रेसराः भवन्तु। एक्सपटले @AIRNewsHindi अथ इंस्टाग्राम माध्यमे AIRNewsAlerts इत्यत्र अस्मान् अनुसरन्तु।
0: भारतेन विगतेषु कतिपयेषु दिवसेषु आभा अन्ताराष्ट्रिय विमानस्थानकं तथा रियाद नगरे स्थितं किंग खालिद अन्ताराष्ट्रिय विमानस्थानकं लक्ष्यीकृत्य जातानां आक्रमणानां निन्दा कृता। एतेषु आक्रमणेषु नागरिकाणां मृत्युः अभवत् तथा अनेक जनाः व्रणिताः जाताः। विदेश मन्त्रालयेन भारतीय नागरिकाणां कृते परामर्शः आवश्यकतायां च गृहेषु एव तिष्ठेयु इति दूतावासेन परामर्शः प्रदत्तः। भारतीय नागरिकाः प्रवर्तमान घटनाभिः सम्बद्धानां दृश्य श्रव्य चित्राणां वार्तानां च सामाजिक माध्यमेषु प्रसारणं पुनः प्रसारणं च न कुर्युः इति दूतावासेन अनुरोधिताः। स्थानीयाधिकारिभिः आधिकारिक माध्यमैः प्रसारितानां निर्देशानां पालनमपि कर्तुं तान् सूचितम्। प्रवासी भारतीय सहायता केन्द्रस्य अहोरात्रम् उपलब्धा दूरभाष सहायता सेवा निःशुल्क दूरभाष संख्यायाम् 8002741234 इत्यत्र उपलब्धा अस्ति। क्रिकेट क्रीडायां भारतम् अद्य रांची नगरे वेस्ट इंडीज दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న.
3: రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి అగ్ని ప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షిష రిమ్స్ అధికారులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఏసీ యూనిట్ లో మంటలు చెలరేగి ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారని తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలను అందించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో 3 నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి అన్నారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. రిమ్స్ లో మాతా శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రిమ్స్ లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 పడకల MCH భవనం ఏర్పాటు చేయడం ద్వారా రిమ్స్ ను సుమారు 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ లో పలు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెమటాలజీ విభాగం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ

0: సి విభాగం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రతా పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, రేషన్ దుకాణాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి సంబంధిత బాధ్యుల వివరాలు, ఫిర్యాదు చేసే విధానం, టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యమూ ఉండరాదన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాల హాస్టళ్లలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా భోజన వేళలు, మెనూ అమలు, వంటగది పరిశుభ్రత, వంట సామగ్రి నిర్వహణ, అధికారుల పర్యవేక్షణలో కొన్ని లోపాలు గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వ నిధులతో విద్యార్థుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం, అవసరమైన వైద్య సేవలు ప్రత్యేక సంరక్షణ అందేలా చూడాలన్నారు. అంగన్వాడీల ద్వారా చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు, పాఠశాల విద్యార్థులకు నిర్దేశిత మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉందన్నారు. ఆహార భద్రత హక్కుల అమలులో ఉల్లంఘనలు చోటు చేసుకున్నా, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించినా బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఫుడ్ కమిషన్ కు ఉందన్నారు. అవసరమైన సందర్భాల్లో నష్టపరిహారం చెల్లించేలా కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గ్రామ సభల్లో బాల్య వివాహరహిత గ్రామం అనే అంశాన్ని ఎజెండాలో చేర్చాలని జిల్లా సంక్షేమాధికారి మిల్కా అన్నారు. బాల్ వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు.
1: ఇంతవరకు శ్రీ జి సాయన్న అందించిన ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డ్ కు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్టాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఓపెస్లు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవలు ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్టపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ

0: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్లినా లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డ్కు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వశాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్టీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్ స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిట్ కమ్ స్కూల్ భవనం, బిర్సముండ బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్దతులు అవలంబించాలని కోరారు. పరిశోధనా సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబీ కిసాన్ గోష్ఠీ కార్యక్రమంలో రాంచీ, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమాపేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్రాభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్టాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేరుడు పదార్థాలు నిర్వీర్యం

చేస్తే ఆపరేషన్ సమయంలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేర్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి వినీషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనిగాని పేలుడు పదార్థం నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూటా తాలూకు శకలం తగలడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురు సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది.

0: నటుడి పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణె విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఇగ్నాస్ షిండే, సునీత్ర పవర్ గారు నివాళులర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి వై.
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
6: మీ సైబర్ రక్షక్.
7: ఆకాశవాణి విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి సుంకరణేని స్వాతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం.
8: కాలేజీలో చదువుతుండగానే మంచి సంస్థలో ప్లేస్మెంట్ సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. కానీ ఇప్పటి మార్కెట్లో జాబ్ దక్కాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కలివిడితనం, నేర్చుకోవాలనే తపన, సమయస్ఫూర్తి తదితర స్కిల్స్ ఖచ్చితంగా అవసరమవుతాయి. ఇవన్నీ ఒకరోజులో వచ్చేవి కాదు. కోర్సులో చేరిన దగ్గర నుంచి ఒక్కోటి ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. ప్లేస్మెంట్కు సంబంధించిన ప్రణాళిక, స్కిల్స్ తదితర వివరాలు ఈనాటి విజయపదంలో.
9: ప్లేస్మెంట్ మాట వినగానే నాకున్న నైపుణ్యాలు సరిపోతాయా, ఇంటర్వ్యూలో మెప్పిచ్చేలా మాట్లాడగలనా, నాకు ఉద్యోగం వస్తుందా అనే సందేహాలు సహజం. ఇలాంటి సంశయాలతో సతమతం కాకూడదనుకుంటే ముందు నుంచే ప్లేస్మెంట్ కార్యాచరణ మొదలుపెట్టాలి. ప్రతిరోజు చేసే అభ్యాసమే అవకాశం వచ్చినప్పుడు పెద్ద మార్పును తీసుకురాగలదు. అందుకు కొన్ని మెలకువలు పాటించాలి. అవేమిటంటే, రెజ్యూమే. కంపెనీ ప్లేస్మెంట్ ప్రకటించిన తర్వాత హడావిడిగా రెజ్యూమే తయారు చేయడం మొదలు పెట్టకండి. ముందుగానే సిద్ధం చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అది సరళంగా, స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. ఇంకొక విషయం ఏమిటంటే, రెజ్యూమేలోని ప్రతి అక్షరం మీకు పూర్తిగా తెలుసుండాలి. ఏదైనా సర్టిఫికేషన్, ప్రాజెక్ట్ లేదా నైపుణ్యాన్ని పేర్కొంటే దాని గురించి అడిగినప్పుడు తడుముకోకుండా సమాధానం చెప్పగలగాలి.
8: ఇక బ్యాక్లాగ్స్. ఈరోజు చిన్న సమస్యగా కనిపించే బ్యాక్లాగ్స్ తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్ కి అడ్డంకిగా మారవచ్చు. అందుకే

0: యూనివర్సిటీ వాళ్లు ఒకటి రెండు సబ్జెక్టులకు మినహాయింపులిచ్చినా అవి కూడా పాస్ అయ్యే ప్రయత్నం చేయాలి. మన వైపు నుంచి ఏ లోపమూ లేకుండా చూసుకోవాలి.
1: నైపుణ్యాలు డిగ్రీ ముఖ్యమే, కానీ విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఇండస్ట్రీకి ఉపయోగపడే సర్టిఫికేషన్లు ఇందుకు సహాయపడతాయి. అయితే కేవలం సబ్జెక్టు నేర్చుకోవడమే కాదు, దాని అప్లికేషన్ కూడా తెలుసుండాలి.
0: ఇంటర్న్షిప్లు, సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్టును ఏదో తూతూ మంత్రంగా ముగించొద్దు. ఒక సంస్థ ఎలా పనిచేస్తుంది, అక్కడి ఉద్యోగులు బృందంగా కలిసి ఎలా పనిచేస్తున్నారు, తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను నిజ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నారు తదితర విషయాలను తెలుసుకునే అవకాశం వీటి ద్వారా వస్తుంది. విద్యార్థులు ఇచ్చిన ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా కాకుండా ఆ పని వెనుకున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంటర్న్షిప్ అనుభవం ఇంటర్వ్యూలో చెప్పడానికి మంచి అంశాలను ఇస్తుంది. ముఖ్యంగా మనలో ఏ సామర్థ్యాలు ఉన్నాయి, ఎక్కడ మెరుగుపడాలి అనేది తెలుస్తుంది.
1: నిరంతర సాధన, అప్పుడే తొందరెందుకు, పరీక్షలప్పుడు చూసుకుందాం అనే మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. ఏ ప్లేస్మెంట్ పరీక్షలోనైనా యాప్టిట్యూడ్ తప్పనిసరి. అందుకే నిరంతర సాధన చాలా ముఖ్యం. రోజూ కొన్ని ప్రశ్నలు సాధన చేసినా కొంతకాలానికి వేగం, ఖచ్చితత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టంగా అనిపించే ప్రశ్నలను వదిలివేయకుండా వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.
0: ప్రయాణ సమయం కూడా ముఖ్యమే. విద్యార్థులు కళాశాలకు వెళ్లడానికి, రావడానికి చాలా సమయం ప్రయాణం చేస్తుంటారు. ఆ సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ఉపయోగించుకోవాలి. ఏఐ, కొత్త కెరియర్లు, స్టార్టప్లు, సంపద సృష్టి లాంటి అంశాలపైన కోర్సులు, చర్చలు, ప్రసంగాలు వినొచ్చు. నేర్చుకోవడానికి ఎప్పుడూ తరగతి గది లేదా ల్యాప్టాప్ అవసరం లేదు. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ఉపయోగకరమైన విషయాలు వింటూ ఉంటే కొంతకాలానికి మన జ్ఞానం, అవగాహన క్రమంగా పెరుగుతాయి. నాకు ఎంత సమయం ఉంది అనే ప్రశ్న కంటే ఉన్న సమయంలో నేనెంత నేర్చుకున్నా అనేదే ఇక్కడ ముఖ్యం.
1: అందరికీ అన్నీ రావాలనేమీ లేదు. అందుకే ఏదైనా రాకపోతే నిజాయితీగా రాదని చెప్పడంలో తప్పేమీ లేదు. మన బలహీనతను గుర్తించడమే విజయానికి మొదటి అడుగుగా భావించాలి. సమస్యను దాటివేయడం కంటే సీనియర్లతోనో, లెక్చరర్లతోనో, మెంటర్లతోనో మాట్లాడడం మంచిది. వారి అనుభవాలను తెలుసుకోండి, వారు చేసిన తప్పుల నుంచి నేర్చుకోండి. అప్పుడే ప్లేస్మెంట్ ప్రక్రియను ఎదుర్కొన్న వాళ్లతో మాట్లాడడం వల్ల మనకు ఒక స్పష్టత వస్తుంది.
0: తరగతి గదిలో ఉన్న వారంతా ఒకే నేపథ్యం నుంచి రారు. వారి అనుభవాలు, అవకాశాలు వేర్వేరుగా ఉండొచ్చు. వారు ప్రపంచాన్ని చూసే విధానం కూడా వేరుగా ఉండొచ్చు. ఈ వైవిధ్యాన్ని పోల్చుకుంటూ ఆత్మ న్యూనతకు గురికావద్దు. బృందంతో పనిచేయడం కూడా ఒక ముఖ్యమైన వృత్తి నైపుణ్యమేనని గుర్తెరగాలి. విద్యార్థులకు ముఖ్యంగా ఎక్కడ ఆగాలో తెలియాలి. విద్యార్థి జీవితంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. సోషల్ మీడియా, వినోదం, అవసరం లేని పోలికలు, ఇతర కార్యకలాపాలు చాలా సమయాన్ని తీసుకోవచ్చు. అయితే అన్నింటి నుంచి పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కాని ఎక్కడ ఆగాలో తెలుసుకోవాలి, మన పరిమితులేంటో గ్రహించాలి.
1: తరగతులు ఎగ్గొట్టొద్దు. క్లాసులు వినకపోయినా పర్లేదు, నేను పుస్తకంలో చదివి అర్థం చేసుకోగలను అనుకునే విధానాన్ని విడిచిపెట్టాలి. తరగతి గదిలో మాస్టారు పాఠంతో పాటు కొన్ని ముఖ్యమైన అనుభవాలు కూడా చెబుతుంటారు. అవి మీకు పుస్తకంలో దొరకవు. వారితో చర్చల్లో పాల్గొనాలి, విషయ సమాచారాన్ని అందుపుచ్చుకోవాలి. ఇక క్రమశిక్షణ. ప్లేస్మెంట్ అంటే మార్కులు, సర్టిఫికేట్లు, సాంకేతిక నైపుణ్యాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. మన ప్రవర్తన, మన వైఖరి కూడా అందులో భాగమే. ఉద్యోగం కోసమే కాదు, వృత్తి జీవితానికి కూడా సిద్ధమవుతున్నామని గుర్తుంచుకోవాలి.
0: నైపుణ్యాలను నేర్చుకోవచ్చు, జ్ఞానాన్ని సంపాదించవచ్చు, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవచ్చు, యాప్టిట్యూడ్ ను సాధన చేయవచ్చు. అయితే అవన్నీ చేయాలనే తపన మనలో ఉండాలి. ఎవరైనా ఏదైనా చెబితే వినే మనస్తత్వం అలవర్చుకోవాలి. తప్పులు ఒప్పుకోవడాన్ని అవమానంగా చూడొద్దు, తిరస్కరణతో నిరుత్సాహపడద్దు. ఏదైనా కంపెనీకి ఎంపిక కాలేదంటే మనకు సామర్థ్యం లేదని కాదు, మరింత మెరుగుపడడానికి మరో అవకాశం వచ్చిందని భావించాలి. ఎక్కడ వెనుకపడ్డామో గుర్తించి ఆ దిశగా మరింత కసరత్తు చేస్తే సరి.
1: మాక్ టెస్టులు, ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే మాక్ టెస్టులు రాయడం ముఖ్యం. అప్పుడే మన బలాలేమిటి, బలహీనతలేమిటి, నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేయగలుగుతున్నామా అనే విషయాలు అంచనా వేసుకోవచ్చు. వీటిల్లో మార్కులు ముఖ్యం కాదు, వాటి వెనుక మనం నేర్చుకున్నది ప్రధానం. గ్రూప్ డిస్కర్షన్, వెర్బల్ ఎబిలిటీ పైన సాధన చేయాలి. మనకు ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నా దాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేకపోతే వృధానే. అలాగని పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన

0: అవసరం లేదు. మన ఆలోచనలు స్పష్టంగా చెప్పడం, ఎదుటివారు చెప్పేది వినడం, ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొనడం ముఖ్యం. మాట్లాడేటప్పుడు తప్పులు చేస్తామేమోనని భయపడకూడదు.
1: ఫ్యాకల్టీ సభ్యులు బోధిస్తారు, మెంటర్లు మార్గనిర్దేశనం చేస్తారు, సీనియర్లు అనుభవాలను పంచుకుంటారు. విద్యా సంస్థ ప్లేస్మెంట్ అవకాశాలను కల్పిస్తుంది, కంపెనీలు ఉద్యోగాలు అందిస్తాయి. కానీ ప్లేస్మెంట్కు సన్నద్దమయ్యే బాధ్యత మాత్రం విద్యార్థులే. కాబట్టి ప్లేస్మెంట్కు సంబంధించి ప్రణాళికను పూర్తిగా రూపొందించుకుని మంచి ఉద్యోగాన్ని కైవసం చేసుకోవచ్చు. ఇదే ఈనాటి విజయపదం.
0: ఈనాటి విజయపదంలో మరొక అంశం, స్కిల్ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు, ప్రవేశాలు, అర్హతలు, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో డిగ్రీకి అనుబంధంగా ప్రాక్టికల్ నైపుణ్యాలు పొందడం చాలా ముఖ్యం. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో పలు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. సాధారణ విశ్వవిద్యాలయాల్లో థియరీ బోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటే, స్కిల్ యూనివర్సిటీల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ప్రయోగాత్మక శిక్షణ, ఇంటర్న్షిప్, అప్రెంటిషిప్, ప్రత్యక్ష పని అనుభవం లాంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్య పూర్తయ్యే సమయానికి విద్యార్థి ఉద్యోగానికి సిద్ధంగా ఉండే విధంగా ఈ కోర్సులు రూపొందిస్తారు. స్కిల్ యూనివర్సిటీల్లో పదో తరగతి తర్వాత డిప్లొమా, డివోక్ లాంటి కోర్సులు, ఇంటర్మీడియట్ తర్వాత బీవోక్, బీఎస్సీ, బీబీఏ, బీటెక్ లాంటి డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిగ్రీ తర్వాత ఎంవోక్, ఎంబీఏ, ఎంటెక్ లాంటి పీజీ కోర్సులు కొన్ని స్కిల్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. వీటితో పాటు 3 నెలలు, 6 నెలలు లేదా 7 వ్యవధితో సర్టిఫికేట్ కోర్సులు కూడా నిర్వహిస్తారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ, మెకాట్రానిక్స్, సోలార్ టెక్నాలజీ, డేటా సెంటర్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్స్, లాజిస్టిక్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, ఫార్మా, బయోటెక్నాలజీ లాంటి రంగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ తరహా విద్యకు మంచి ఉదాహరణ. ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఐటీ, వ్యవసాయం, ఎంటర్ప్రెన్యూర్షిప్ లాంటి రంగాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో కోర్సులు నిర్వహిస్తోంది. బీటెక్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీతో పాటు డేటా సెంటర్ ఆపరేషన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎయిర్పోర్ట్ అండ్ కార్గో ఆపరేషన్స్, ఫార్మా టెక్నీషియన్ లాంటి స్వల్పకాలిక నైపుణ్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కోర్సులను బట్టి అర్హతలు మారుతాయి. డిప్లొమా కోర్సులకు సాధారణంగా 10వ తరగతి, డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియట్, పీజీ కోర్సులకు సంబంధిత డిగ్రీ అవసరం. కొన్ని సాంకేతిక కోర్సులకు ఎంపీసీ, హెల్త్, మెడికల్ లైఫ్ సైన్సెస్ కోర్సులకు బైపీసీ అవసరం కావచ్చు. కొన్ని విశ్వవిద్యాలయాలకు ఇంటర్మీడియట్ మార్కులతో ప్రవేశం కల్పిస్తున్నాయి. మరికొన్ని ప్రవేశ పరీక్ష యాప్టిట్యూడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూతో తీసుకుంటున్నాయి. కొన్ని పరిశ్రమ ఆధారిత కోర్సులకు నిర్దిష్ట వయసు, కనీస మార్కులు లేదా సంబంధిత విద్యార్హతలను కూడా తప్పనిసరిగా చేయవచ్చు. స్కిల్ యూనివర్సిటీల ప్రధాన ఆకర్షణ పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం. విద్యార్థులు చదువుతున్న సమయంలోనే కంపెనీలో ఇంటర్న్షిప్ లేదా అప్రెంటిస్షిప్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పని వాతావరణం, పరికరాల వినియోగం, సాంకేతిక ప్రక్రియలు, కమ్యూనికేషన్, టీమ్ వర్క్ లాంటి నైపుణ్యాలు అభివృద్ది చెందుతాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫార్మా, బయోటెక్నాలజీ, హాస్పిటల్స్, ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, ఏవియేషన్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, ఆటోమేషన్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. కొంత వృత్తి అనుభవం సాధించిన తర్వాత స్వయం ఉపాధి లేదా స్టార్టప్ ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీలో చేరే ముందు వివరాలన్నీ పరిశీలించి సరైన కోర్సు ఎంచుకోవడం ముఖ్యం. మీరింతవరకు స్కిల్ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు, ప్రవేశాలు, అర్హతలు, ఉపాధి అవకాశాల గురించి ఈనాటి విజయపదంలో తెలుసుకున్నారు.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి సుంకర్నేని స్వాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: సార్ 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి. వావ్,
1: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
2: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రచన కుసుమాలు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీశ్రీ కళావేదిక.
6: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కవులు రచయితలను ప్రోత్సహిస్తూ 7 ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు నిర్వహించిన ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదిక.
5: ప్రతిభ మీది, పట్టాభిషేకం మాది అనే నినాదంతో తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా కార్యాచరణతో ముందుకు సాగుతున్న సంస్థ శ్రీశ్రీ కళావేదిక.
7: ఈనాటి కార్యక్రమంలో శ్రీ బొల్లిమంత వెంకటరమణ గారి ఆఖరి పట్ట కథానిక వింటారు.
8: ప్రభుత్వ కార్యాలయంలో ఔదయం కూడా ఎప్పటిలాగే రద్దీగా ఉంది. ఒక కిటికీ ముందు పుట్టిన బిడ్డకు జనన ధృవీకరణ పత్రం కోసం కొత్త తల్లిదండ్రులు ఆనందంగా నిలబడి ఉన్నారు. మరో కౌంటర్ దగ్గర పెళ్లి నమోదు కోసం ఒక యువజంట ఫారాలు నింపుతుంది. మూలన ఒక వృద్ధుడు పెన్షన్ కు అవసరమైన ధృవీకరణ పత్రం కోసం ఫైల్ పట్టుకుని ఓపిగ్గా కూర్చున్నాడు. పుట్టుక, పెళ్లి, వృద్ధాప్యం, అక్కడ ప్రతి కౌంటర్ ఒక జీవితాన్ని ఏదో ఒక రూపంలో నమోదు చేస్తుంది. నేను మాత్రం ఒక జీవితం ముగిసిందని నమోదు చేసే కాగితం కోసం ఎదురుచూస్తున్నాను. నా టోకెన్ నంబర్ పిలిచారు. కౌంటర్ దగ్గరికి వెళ్లాను. క్లర్క్ నా వైపు చూడకుండానే ఫైల్ తెరిచాడు. కొన్ని వివరాలు అడిగాడు. కంప్యూటర్లో నమోదు చేశాడు. కాగితం ప్రింట్ తీసి ముద్ర వేసి సంతకం చేసి నా వైపు జరిపాడు. తీసుకోండి, పూర్తయింది. అతనికి అది ఒక పని పూర్తయినట్టే. నాకు మాత్రం ఆ కాగితం చేతిలోకి వచ్చిన క్షణంలో ఏదో బరువు పెరిగినట్టు అనిపించింది. కాగితం మీద ఆయన పేరు ఉంది, పుట్టిన తేదీ ఉంది, మరణించిన తేదీ ఉంది, వాటి మధ్య ఒక చిన్న గీత ఉంది. ఆ గీత ఎంత చిన్నదో దాని వెనక దాగి ఉన్న జీవితం అంత పెద్దది. తెల్లవారక ముందే పనికి బయలుదేరిన ఉదయాలు, మా చదువుల కోసం తన అవసరాలను పక్కన పెట్టిన రోజులు, జేబులో డబ్బు తక్కువగా ఉన్నా మా చేతుల్లో పుస్తకాలు ఉండాలని చూసిన తండ్రి, ఇంట్లో ఎవరు తన అలసటను గుర్తించకూడదన్నట్టుగా గుమ్మం దాటేటప్పుడు ముఖం మీద చిరునవ్వు పెట్టుకునే మనిషి, అంతటి జీవితాన్ని ఒక తెల్లని కాగితం కొన్ని పంక్తుల్లో ముగించింది. కార్యాలయం బయటికి వచ్చాను. రోడ్డు మీద జీవితం మాత్రం ఏమీ జరగనట్టుగా సాగుతుంది. ఆటోలు ప్రయాణికులను పిలుస్తున్నాయి. టీ దుకాణం దగ్గర నవ్వులు వినిపిస్తున్నాయి. పిల్లల పాఠశాల బస్సు కోసం పరుగులు తీస్తున్నారు. ఒక తండ్రి తన చిన్న బిడ్డను భుజాలపై ఎక్కించుకుని రోడ్డు దాటిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ కొద్దిసేపు నిలిచిపోయాను. ప్రపంచానికి అది మరో సాధారణ ఉదయం, నా జీవితానికి మాత్రం ఒక తలుపు మూసుకున్న ఉదయం. నాన్నకు మనుషులంటే చాలా ప్రేమ. ఎవరైనా తమ సమస్య చెప్పుకుంటే అది తనకు సంబంధించింది కాదా అని ముందుగా ఆలోచించేవాడు కాదు. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచించేవాడు. ఎదుటివాడికి తన వల్ల ఉపయోగం కలుగుతుందనిపిస్తే చేసేవాడు. తన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడంలో ఆయనకి ఎప్పుడూ లెక్క ఉండేది కాదు. ఇచ్చిన తర్వాత తిరిగి ఏదైనా రావాలని ఎదురు చూడడం ఆయనకు తెలియదు. నాన్న చదువు SLC వరకు మాత్రమే, కానీ ఆఫీసులో ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ లో ఆయనకు మంచి పట్టు ఉండేది. అధికారిక ఉత్తరాలు రాయడం, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పేలా డ్రాఫ్ట్ చేయడం ఆయనకు బాగా వచ్చేది. ఆఫీసులో ఎవరికైనా ఉత్తరం రాయాల్సి వచ్చినా, పై అధికారికి ఏదైనా విషయాన్ని తెలియజేయాల్సి వచ్చినా వాళ్లు నాన్న దగ్గరికి వచ్చేవారు. వాళ్ల మాట ఓపిగ్గా విని తన చేతి రాతలో డ్రాఫ్ట్ చేసి ఇచ్చేవాడు. అవసరమైతే టైప్ చేయించి పంపించేవాడు. తనకు తెలిసిన పని తన దగ్గరే ఉంచుకోవడం ఆయనకు చేతకాలేదు. ఒకసారి మార్కెట్ నుంచి తినుబండారాలు తెచ్చాడు. సంచి తెరిచిన వెంటనే కొంత విడిగా తీసి పక్కన పెట్టాడు. అది ఎందుకని అడిగాను. పక్కింటి పిల్లల కోసం. మరి మనకు ఉన్నాయి కదా, అంతే. ఆ చిన్న మాటలోనే నాన్న స్వభావం మొత్తం ఉండేది. తన వాళ్లు పరాయి వాళ్లనే గీత ఆయనకు పెద్దగా ఉండేది కాదు. అలాంటి నాన్నను ఒకరోజు ఆఫీసులో అవమానించారు. ఏళ్లుగా తనతో కలిసి పనిచేసిన వాళ్లు ముందు తానే చేయని తప్పుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అధికారిపై వచ్చిన ఫిర్యాదు నానే రాశారనే ఆరోపణ ఆయన మీద పడింది. చేతిరాత ఆయన దానిలో ఉండటమే అందుకు కారణం. నాన్నను పై అధికారి గదికి పిలిచారు. ఈ ఫిర్యాదు మీరు రాశారా? లేదు, చేతిరాత మీదే కదా. నాన్న ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కొన్ని క్షణాలు దాని వైపు చూస్తూ ఉండిపోయాడు. తన చేతిరాతను చూసి తననే తాను అనుమానించుకోవాల్సినంతగా ఆ క్షణం అవమానంగా అనిపించి ఉండాలి.

ఇలా ఉంది కాని నేను రాయలేదు అన్నాడు. గదిలో కాసేపు నిశ్శబ్దం. ఆయన సమాధానం నమ్మినట్టెవరూ కనిపించలేదు. ఏళ్ల తరబడి నిజాయితీగా పనిచేసిన మనిషి ఒక్క కాగితం ముందు నిందితుడిలా నిలబడ్డాడు. విచారణ జరిగింది. చివరికి ఎవరో ఆయన చేతిరాతను అనుకరించి ఫిర్యాదు రాసి ఆయన రాసినట్టుగా టైప్ చేయించి పై అధికారులకు పంపినట్టు బయటపడింది. నాన్న తప్పు చేయలేదని తేలింది. కానీ అప్పటికే ఆయన మనసులో పడిన గాయం మాత్రం ఎక్కడా నమోదు కాలేదు. అయినా ఆయనకు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఆ సాయంత్రం ఆయన ఉత్తర్వును ఇంటికి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇది అన్యాయం కదా నానా? అవును. అయితే ఎందుకు ఊరుకుంటున్నారు? కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పాల్సిన వాళ్లకు చెప్పాను అన్నాడు. ఆ ఉత్తర్వును కొద్దిసేపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత దాన్ని ఫైల్లో పెట్టి ఏమీ జరగనట్టుగా లేచి వెళ్లిపోయాడు. రేపటి నుంచి కొత్త ఆఫీస్ కొత్త ఆఫీసర్ అన్నాడు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా, సిన్సియారిటీ కూడా విలువ ఉండదేమో అన్నాడు. ఆ మాటల్లో కోపం లేదు, నిరాశ మాత్రమే ఉంది. ఆ రాత్రి నాన్నను చూస్తుంటే నాకు తెలియని భయం వేసింది. అందరినీ నమ్మే మనిషి మోసపోతే మళ్లీ మనుషులను ఎలా నమ్మగలడు? కాని మరుసటి ఉదయం ఆయన మామూలుగానే కొత్త కార్యాలయానికి వెళ్లిపోయాడు. సాయంత్రం చేతిలో ఒక సంచి పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఏమిటది బిస్కెట్లు? ఎవరికోసం? పక్కింటి పిల్లల కోసం. నేను ఆశ్చర్యపోయాను. మీ మీద ఇంత అన్యాయం జరిగింది, ఇంకా పక్కింటి వాళ్ల గురించేనా? ఆ పిల్లలు మీకేం చేశారు? నాన్న నవ్వాడు. పిల్లలు ఏం చేశారు? మీ అతి మంచితనం మరోసారి మిమ్మల్ని కాటేస్తుంది అన్నాను. నాన్న ఏమీ మాట్లాడలేదు, మౌనంగా లోపలికి వెళ్లిపోయాడు. ఆ రాత్రి బిస్కెట్లు పక్కింటికి వాళ్లకి ఇచ్చాడు. పిల్లలు తాతయ్య అంటూ ఆయన చుట్టూ చేరారు. నాన్న ముఖంలో అప్పుడు ఒక చిన్న నవ్వు కనిపించింది. ఆ నవ్వులో ఆఫీస్ అవమానం లేదు, పిల్లల ఆనందం మాత్రమే ఉంది. కొత్త కార్యాలయంలోనూ నాన్న పద్ధతి మారలేదు. ఎవరైనా ఉత్తరం రాయించుకోవడానికి వస్తే రాసిచ్చేవాడు, ఎవరైనా ఫామ్ నింపమంటే తానే పూర్తి చేసేవాడు, ఎవరికి పని కాకపోతే వారి పని తానే నెత్తిన వేసుకునేవాడు. బదిలీ అయిన కార్యాలయాన్ని మార్చింది, ఆయన స్వభావాన్ని మాత్రమే మార్చలేకపోయింది. కాలం గడిచింది, నాన్న రిటైర్ అయ్యాడు. ఉదయం పేపర్, మధ్యాహ్నం పుస్తకం, సాయంత్రం స్నేహితులతో కాలక్షేపం కబుర్లు. పక్కింటి పిల్లలు వస్తే వాళ్లతో మాట్లాడేవాడు, బాగా చదవండి అని సలహా ఇచ్చేవాడు. ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు. తనకు తోచిన సాయం చేసేవాడు. తన బాధ్యతలను ఒక్కొక్కటిగా పూర్తయ్యాయని అనుకునేవాడేమో. ఈ లోకంలో తన వంతు పని ముగిసిందన్నట్టుగా ఒకరోజు నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. నాన్న ఇల్లు అలాగే ఉంది, ఆయన కుర్చీ అదే చోటు ఉంది, చదివిన పుస్తకం అదే పేజీ దగ్గర తెరిచి ఉంది, కళ్లద్దాలు టేబుల్ మీద ఉన్నాయి, గోడగడియారం మాత్రం తన పని తాను చేసుకుంటూనే ఉంది. అన్నీ ఉన్నాయి, ఒక్క ఆయనే లేరు. బంధువులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నప్పుడు ఎవరో నా భుజంపై చేయివేసి ఇక నువ్వే పెద్దవాడు అన్నారు. ఆ రోజు ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, పెద్దవాడు అవడం అంటే వయసు పెరగడం కాదు, నీకు అండగా నిలిచే మనిషి ఇక లేడని తెలిసిన తర్వాత కూడా ఇంకొకరికి అండగా నిలబడ్డాం. నెలలు గడిచాయి, బ్యాంకు రికార్డుల్లో ఆయన పేరు తొలగిపోయింది. ఆయన మరణాన్ని నమోదు చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వ రికార్డుల నుంచి కూడా ఆయన పేరు కూడా తొలగించబడింది. పాత ఫోన్ నంబర్కి ఎవరూ కాల్ చేయలేదు. ప్రపంచం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. కానీ ఇంట్లో మాత్రం ఆయన చిన్న చిన్న జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి. ఒకరోజు నా కొడుకును నేను గట్టిగా మందలిస్తున్నాను, అతను చేసిన చిన్న తప్పుకు కోపంగా మాట్లాడాను, అతను తలదించుకున్నాడు, నా మాట మధ్యలో ఆగిపోయింది. ఆ స్వరం నాది కాదు, నాన్నది. ఆ మందలింపులో కూడా నానే కనిపించాడు. వెంటనే అతని తలనిమిరాను. ఆ స్పర్శలో కూడా నాన్న ఉన్నాడు. ఆ రోజు నాకు అర్థమైంది, మనిషి వెళ్లిపోయిన తర్వాత అతని రూపం కనిపించడం కాదు, అతను మనలో నాటిన అలవాట్లు, మాటలు, విలువలు మన జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి. ఒకరోజు పాత పత్రాలు సర్దుతుండగా నాన్న ఎర్రపెన్నుతో సరిచేసిన నా పాత ఇంగ్లీష్ ఉత్తరం ఒకటి కనిపించింది. ఎక్కడో కామ, ఎక్కడో ఫుల్ స్టాప్, ఇంకెక్కడో మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరంగా మార్చిపెట్టాడు. ఆ ఉత్తరాన్ని చూస్తుండగానే ఆయన గొంతు చెవుల్లో వినిపించినట్లయింది. నీ క్యాపిటల్ లెటర్స్, పంక్చువేషన్స్ కూడా సరిగ్గా తెలియవు, ఇంత రాస్తావు, వాక్యం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడాగాలో మాత్రం తెలియదు. ఆ మాట గుర్తొచ్చి ఇంత బాధలోను నా పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. నాన్న లేడు, కాని నేను ఏదైనా రాసినప్పుడల్లా ఆయన నా పక్కనే కూర్చొని తప్పులు సరిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నాన్న వెళ్లిపోయి ఏడాది పూర్తయిన రోజు ఉదయం పాత కాగితాలను మరోసారి సర్దుతున్నాను. మరణ ధృవీకరణ పత్రం ఒకవైపు ఉంది, నాన్న ఎర్రని పెన్నుతో సరిచేసిన నా పాత ఉత్తరం మరోవైపు ఉంది. రెండూ కాగితాలే, ఒకటి ఆయన లేరని చెబుతుంది, మరొకటి ఆయన నన్ను ఎలా తీర్చిదిద్దాడో చెబుతుంది. అంతలో తలుపు తట్టిన శబ్దం వచ్చింది. పక్కింటి చిన్నిబాబు. అంకుల్, ఏమిటి? అతను కొద్దిసేపు మొహమాటంగా నిలబడ్డాడు. తాతయ్య ఇచ్చే బిస్కెట్లు. అతని మాట పూర్తి కాకముందే నాకు అర్థమైంది. నేను లోపలికి వెళ్లి బిస్కెట్లు ప్యాకెట్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాను. అతను నవ్వాడు, థ్యాంక్ యూ అంకుల్. అతను వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగాడు. గుమ్మం దాటే లోపే ఒక్కసారిగా ఆగాడు.
ప్యాకెట్.

0: తెరిచి అందులోంచి ఒక బిస్కెట్ తీసుకున్నాడు. మళ్లీ నా దగ్గరకు వచ్చి నా చేతిలో పెట్టాడు. ఇది మీరు తీసుకోండి. అతని కళ్లల్లో నాన్న కనిపించాడు. నేనేమీ మాట్లాడలేదు. ఆ చిన్న బిస్కెట్ ను చూస్తూ నిలబడిపోయాను. నాన్న కూడా ఇలాగే ఒకసారి అరటిపండు ముక్క నా చేతిలో పెట్టాడు. తన దగ్గర ఉన్నదాన్ని పంచేవాడు. ఎదుటివాడు తిరిగి ఏదైనా ఇవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. కాని ఇచ్చిన ప్రేమ ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరకు వస్తుందని బహుశా ఆయనకు తెలుసు. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. ప్రేమకు లెక్క ఉండదు. అది ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మాత్రమే మారుతుంది. టేబుల్ మీద ఉన్న మరణ ధృవీకరణ పత్రం వైపు చూశాను. ఆ కాగితం నాన్న జీవితం ముగిసిందని చెప్పింది. నా చేతిలో ఉన్న చిన్న బిస్కెట్ మాత్రం ఆయన జీవితం ఇంకా ఎక్కడో కొనసాగుతుందని చెప్పింది. నేను ఆ బిస్కెట్ నెమ్మదిగా తిన్నాను. నాన్న ఇచ్చినట్టే అనిపించింది. కిటికీ బయట ఆ పిల్లవాడు అప్పటికే తన స్నేహితులతో కలిసి పరిగెత్తుతున్నాడు. నేను కుర్చీలో కూర్చొని నాన్న పాత ఉత్తరాన్ని మళ్లీ చేతిలోకి తీసుకున్నాను. ఎర్రపెన్నుతో ఆయన సరిచేసిన వాక్యం కళ్ళ ముందు కనిపించింది. ఎక్కడ ఆగాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ తప్పు చేయకూడదో అని దాని అర్థం తెలుస్తుంది. నా భాషలోని తప్పు ఒప్పులను ఆయన ఎర్రపెన్నుతో సరిచేసిన వాడు మనుషుల్లోని తప్పులను మాత్రం క్షమించడం నేర్పి వెళ్లిపోయాడు.
1: మీరింతవరకు శ్రీ బొల్లిముంత వెంకటరమణ గారి ఆఖరి పట్ట కథానిక విన్నారు.
2: ఈనాటి రచన కుసుమాలు, సమర్పించిన వారు శ్రీశ్రీ కళావేదిక.
3: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కవులు రచయితలను ప్రోత్సహిస్తూ 7 ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు నిర్వహించిన ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదిక.
2: ప్రతిభ మీది, పట్టాభిషేకం మాది అనే నినాదంతో తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా కార్యాచరణతో ముందుకు సాగుతున్న సంస్థ శ్రీశ్రీ కళావేదిక.
4: సార్, 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి. వావ్,
5: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
6: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, కెప్టెన్ వై ఆఫ్ SBI,
7: మీ సైబర్ రక్షక్.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి వై.
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి WHY, అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
6: మీ సైబర్ రక్షక్.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు ఉంటారు కార్యక్రమంలో. ముందుగా గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణ చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను బోధుడా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950039.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకింత నాటకం.
3: కార్యక్రమంలో చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉదయం సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార ప్రభాత్ హిందీలోను 8:15 నిమిషాలకు, మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోని వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: development in New Delhi today. Government caps trade margins on non-scheduled anti-cancer drugs at 30% of MRP. Prices may fall by up to 70%. Counting of votes begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
1: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
2: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ గోరఖ్పూర్ వారు వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యుటేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రూప్ ఏ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు 18, అడిషనల్ ప్రొఫెసర్లు 8, అసోసియేట్ ప్రొఫెసర్లు 24, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 18 ఖాళీలు ఉన్నాయి. విభాగాల విషయానికి వస్తే అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, కార్డియోథరాసిస్ సర్జరీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఫొరెన్సిక్ మెడిసిన్ అండ్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనెటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, అబ్స్ట్రక్టిక్ అండ్ గైనకాలజీ విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రకటన వెలువరించారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి, ఎంసీహెచ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://aims.gorakhpur.edu.in https://aims.gorakhpur.edu.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ లో పంపడానికి ఆఖరు తేదీ 13 October 2026. మరొక ప్రకటన. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ వారు బిలాయ్ స్టీల్ ప్లాంట్ బీఎస్పీలో 710 ట్రేడ్ డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐలో 516 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమాలో 124, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 70 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయి ఉండాలి. 2022-2026 మధ్యలో కోర్సు పూర్తి చేసిన వారై ఉండాలి. స్టైఫండ్గా ట్రేడ్ అప్రెంటిస్లకు నెలకు 9,600, గ్రాడ్యుయేట్లకు 12,300, డిప్లొమా అప్రెంటిస్లకు 10,900 స్టైఫండ్గా లభిస్తుంది. 31 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.sail.co.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 20 October 2026. వాక్ఇన్ ఇంటర్వ్యూలు 27 నుంచి 21 నవంబర్ వరకు నిర్వహిస్తారు. ఇవి రూమ్ నెంబర్ 123, హెచ్ఆర్డిసి, బిలాయ్ స్టీల్ ప్లాంట్, ఛత్తీస్గఢ్, 4900001. ఈ చిరునామాలో

0: వాక్ఇన్ ఇంటర్వ్యూను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 21 వరకు నిర్వహిస్తారు. వేదిక చిరునామా మరొకసారి, రూమ్ నెంబర్ 123, హెచ్ఆర్డిసి, బిలాయ్ స్టీల్ ప్లాంట్, ఛత్తీస్గఢ్, 490001. ఈ చిరునామాలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 21 వరకు వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 20, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

కార్యక్రమంలో ఉండగా రామవరం పంజాబ్ గడ్డ 18వ వార్డు సుద్దాల బస్తీ నుండి నాతరి మల్లేష్, రాజ్ కుమార్, సాగర్, రమేష్, వెంకటేశ్వర్లు, దేవరశెట్టి పద్మ, మహేశ్వరి పద్మ, రుద్రంపురేరియా నుండి మిట్టపల్లి మల్లయ్య, ఆముదాల దుర్గయ్య, నూతల లింగయ్య, పి శ్రీనివాసు, కొంకటి కనకరాజు ఈ కుటుంబ సభ్యులందరూ వినిపించమంటూ కోరుతున్న పాట పులిబిడ్డ చిత్రం నుంచి.

0: సోదర సోదర మల్లారా, నూటిలో ఒక్క మాట వినడా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సాయినగర్ నమస్తలీపురం హైదరాబాద్ నుండి దోర్నేల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు మన కోసం వినిపించమంటూ కోరుతున్న పాట రంగస్థలం చిత్రం నుంచి ఎంఎం మానసి.

మామిడికాయ కోనసీమ జిల్లా మామిడికు కుదురు మండలం మోరిపాలెం నుండి పెంతాడి శ్రీనివాసరావు, గంగాభివాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ ఇంకా వీరి కుటుంబ సభ్యుల కోసం సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి రమణి బాబులే పాడిన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలం, లక్ష్మీదేవిపల్లి మండలం, ప్రశాంతి నగర్ నుండి మారిదేవి శ్రీనివాసరావు పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, పెద్దబోయిన సుధాకర్, లలిత, బాదావత్ లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, లక్ష్మణ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నుండి అనూష, అంజలి, నవ్య, వీరమ్మ, శిరీష కోరుకుంటున్న పాట సీను చిత్రం నుంచి హరిహరన్ సుఖవిందర్ సింగ్ పాడిన పాట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కూడా చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో సీతయ్య చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్, పవన్, బ్రహ్మయ్య, సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు.
1: Boy, boy, boy, boy, boy.

0: Pourquoi?
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: వినరా వినరావో నరుడా, బ్రహ్మం మాట పొన్నుగోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం

0: పదింత నాటకం.
1: నిజామాబాద్లో ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వినిపించమంటూ కోరుతున్న పాట నువ్వే నువ్వే చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

దత్తాత్రేయ కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం నాగవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ, ప్రసన్న, మంగమ్మ, గుండేటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, పరమిక, బాలకృష్ణ, లక్ష్మి, బీనాశ్రీ, మురిపిటి స్వరూప, నాగయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి.

0: Subbalakshmi!
1: ఇల్లొండ కాలేజెస్ కళాశీ బస్తి నుంచి మేకల మహేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడ, ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సూరజ్ పల్లి, జుగల్, కిషోర్, కండేల్వాల్, గుట్టికల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు మన కోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట సీతారామం చిత్రం నుంచి ఎస్పీ చరణ్, రమ్య, బెహరా పాడిన పాట.

బనలం తట్టు పంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు సీతమ్మ శ్రీదేవి సుసిరేఖ దేవరాజ్ కుమార్ రామకృష్ణ వాణి నాగస్వప్న నాగచైతన్య ధరణి ఇంకా

ఏకచిత్రగానం శీర్షికన వర్షం చిత్రంలోని పాటలు ఉంటారు, పాడమన్నారు కల్పన, కార్తీక్, శ్రేయఘోషల్, టిప్పు, ఉష, ఎస్పి చరణ్, సుమంగళి, సాగర్, చిత్ర, రకీబ్, అలాం. సాహిత్యం అందించారు సిరివేమల సీతారామ శాస్త్రి, సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

మీ ఇంత వరకు ఏకచిత్రగానం శీర్షికన వర్షం చిత్రంలో దాటలు ఉన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో మన్మధుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989607976. మరొక నెంబర్ 7989707158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్వేషణ. చిత్రం కోసం ఇళయరాజా సంగీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట.

0: కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల
2: కావాలా కావాలా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

ఈ పూట మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నేటి యువతరంపై సోషల్ మీడియా ప్రభావం ప్రసంగం వింటారు. మరొక అంశం, ఓటమే విజయానికి సోపానం. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ప్రేమించుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు విన్న ఆ పాట వంశీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఖుషీ చిత్రం నుంచి ఈ పాట.

ఈ పూట మా ప్రసారంలో మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538, మరొక ఫోన్ నంబర్ 2950393. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్యా 2 చిత్రం కోసం కేకే పాడిన పాట

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి. వై?
4: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు కెప్టెన్ వై.

0: మీరింతవరకు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం విన్నారు.
1: పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి. వావ్,
2: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
3: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
2: మీ సైబర్ రక్షక్.
0: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వోంగ్లను మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార, పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్, సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమాపేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.

0: వృద్ధిపదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమాపేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ, సైనిక్ భీ స్పూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతీక నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దులు రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హి జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జన సేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు ఆర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు ఆర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ టూ ఇస్ గోయింగ్ డిజిటల్ ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్ ఎన్ ఆర్గనైజేషన్ దట్ సెల్ఫ్లెస్లీ సర్వ్స్ అస్ డే అండ్ నైట్.
0: తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానాన్ని తేడా ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా. ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్టాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్టాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినట్టుగాను కొన్ని బీమా కంపెనీలకు, అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్

0: పేరుకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేస్తుంది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమిని, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కొరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఆరుగురు అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్ లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెల్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైకల్ డెల్ కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్ లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-724-7124 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.
2: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
4: చాలు, ఇక్కడే అడగండి వై. రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
2: ఎప్పుడు అడగండి WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
5: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
6: RBI అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
1: ఈనాటి కార్యక్రమంలో నేటి యువతరంపై సోషల్ మీడియా ప్రభావం ప్రసంగం వింటారు.
7: ప్రస్తుతం యువతరం జీవితంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. సమాచారాన్ని పంచుకోవడం, వినోదం పొందడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం, కొత్త విషయాలను నేర్చుకోవడం వంటి అనేక అవసరాలకు యువత సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి మంచి ప్రభావాలు ఉన్నట్లే కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. యువత ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియాలు ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అంటే ఫోటోలు, రీల్స్, స్టోరీస్ ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. యూట్యూబ్ విద్య, వినోదము, వ్లాగ్స్, టెక్నాలజీ వంటి అనేక విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. వాట్సాప్ సందేశాలు, కాల్స్, గ్రూప్ చర్చల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫేస్బుక్ స్నేహితులతో సంబంధాలు కొనసాగించడానికి, వార్తలు తెలుసుకోవడానికి.

ఉపయోగిస్తారు. స్నాప్చాట్ ఫోటోలు, ఫిల్టర్లు, చిన్న వీడియోల కోసం యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. టెలిగ్రామ్ స్టడీ మెటీరియల్, గ్రూప్స్, ఛానల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. మరి సోషల్ మీడియా వల్ల కలిగే ప్రయోజనాలేంటి? జ్ఞాన విస్తరణ, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను వెంటనే తెలుసుకోవచ్చు. విద్యా సహాయం, ఆన్లైన్ క్లాసులు, ట్యుటోరియల్స్, నోట్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి. ప్రతిభ ప్రదర్శన, పాటలు, నృత్యము, డ్రాయింగ్, వీడియో ఎడిటింగ్ వంటి ప్రతిభలను ప్రపంచానికి చూపించవచ్చు. మరి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. సామాజిక అవగాహన పెరుగుతుంది. సమాజ సమస్యలు, ఆరోగ్యము, పర్యావరణం వంటి అంశాలపై అవగాహన. నేటి యువత సోషల్ మీడియా వల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి మానసిక ఆరోగ్య సమస్యలు. సోషల్ మీడియాలో చూసే ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూన్యత, ఆందోళన మరియు ఒత్తిడికి లోనవుతున్నారు. సైబర్ బెదిరింపు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రోలింగ్, ఆన్లైన్ వేధింపులు యువత భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఇది ఒక వ్యసనంగా కూడా మారింది. ఎక్కువ సమయము ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల చదువుపై, వ్యక్తిగత జీవితంపై ఏకాగ్రత తగ్గుతుంది మరియు తప్పుడు సమాచారం కూడా జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, నకిలీ కంటెంట్ యువతను తప్పుదోవ పట్టిస్తుంది. వీటన్నిటి వల్ల కాకుండా ఇంకా చెప్పుకున్నట్లయితే ఏకాగ్రత లోపం అనేది మనకి జరుగుతుంది. సోషల్ మీడియాలోని తక్షణ సమాచారము వల్ల యువతలో ఓపిక తగ్గి ఏకాగ్రత, ఫోకస్ అనేది లోపిస్తుంది. సామాజిక దూరం పెరుగుతుంది. వర్చువల్ ప్రపంచంలో మునిగిపోవడం వల్ల వాస్తవ జీవితంలో ఇతరులతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. దూకుడు మరియు నైతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు సోషల్ మీడియా కంటెంట్ యువతలో దూకుడు పెంచడం మరియు నైతిక విలువల పతనానికి దారితీస్తుంది. సోషల్ మీడియా ఆవిర్భావము యువత సంభాషించే, తమను తాము వ్యక్తీకరించుకునే మరియు ప్రపంచంతో మమేకమయ్యే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిపెట్టింది. ఈ అధ్యయనం యువతిపై సోషల్ మీడియా యొక్క సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను పరిగణలోనికి తీసుకుంటూ దాని బహుముఖ ప్రభావాన్ని అన్వేషించి ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. సంబంధిత పరిశోధనలు మరియు ఇప్పటికే ఉన్న సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా యువత జీవితంలోని వివిధ అంశాలపై సోషల్ మీడియా చూపే ప్రభావాన్ని వెలుగులోకి తీసుకురావడమే ఈ అధ్యయనం యొక్క లక్ష్యం. మెరుగైన సంభాషణ మరియు అనుసంధానము సమాజ భావాన్ని మరియు ఐక్యత భావాన్ని పెంపొందించడంలో యువతపై సోషల్ మీడియా యొక్క సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. యువత సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తూ, ముఖ్యంగా వాయిస్ ఓవర్లు ఇస్తూ పాల్గొన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వాటిలో ముఖ్యమైనవి సోషల్ మీడియాలో పాల్గొనేటప్పుడు ఎదురయ్యే సమస్యలు. నెగటివ్ కామెంట్లు, విమర్శలు, ట్రోలింగ్ వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఒత్తిడి మరియు టెన్షన్, ఎక్కువ వ్యూస్, లైక్స్ రావాలని ఆలోచిస్తూ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సమయ నిర్వహణలో ఇబ్బంది. చదువు, వ్యక్తిగత జీవితము, సోషల్ మీడియా మధ్య సమతుల్యత కష్టమవుతుంది. కంటెంట్ ఐడియాల కొరత. కొత్తగా ఆకట్టుకునే విషయాలను కనుగొనడం కష్టంగా అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. భయము మరియు సంకోచము. మొదటిసారి మాట్లాడేటప్పుడు టెన్షన్ వల్ల వాయిస్ కంపించవచ్చు. ఉచ్చారణ సమస్యలు. కొన్ని పదాలను సరిగ్గా పలకలేకపోవడం, వాయిస్ క్లారిటీ లేకపోవడం, బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేదా తక్కువ ఆడియో క్వాలిటీ వల్ల స్పష్టత తగ్గుతుంది. గొంతు అలసట. ఎక్కువసేపు రికార్డింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి లేదా అలసట వస్తుంది. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ లోపం. మాటల్లో సరైన భావాన్ని చూపించడం కష్టంగా అనిపిస్తుంది. మరియు కంటెంట్ ప్రిపరేషన్ లో కూడా కొన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. స్క్రిప్ట్ రాయడం కష్టం. ప్రేక్షకులకు నచ్చేలా రాయడం సవాలుగా ఉంటుంది. ఎడిటింగ్ సమస్యలు. వీడియో, ఆడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి సమయం పడుతుంది. టెక్నికల్ సమస్యలు. మైక్, కెమెరా, ఇంటర్నెట్ సమస్యలు ఆటంకం కలిగిస్తాయి. కాపీరైట్ సమస్యలు. ఇతరుల మ్యూజిక్ లేదా వీడియోలు వాడితే కాపీరైట్ ఇబ్బందులు వస్తాయి. మరియు కంటెంట్ పై ఒత్తిడి. ట్రెండ్కు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. మరి వీటికి పరిష్కారాలు ఏంటి? ప్రతిరోజు కొద్దిసేపు వాయిస్ ప్రాక్టీస్ చేయాలి. ప్రశాంతమైన ప్రదేశంలో రికార్డింగ్ చేయాలి.
సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. విమర్శలను సానుకూలంగా తీసుకుని మెరుగుపడాలి.

0: చేయాలి, కంటెంట్ తయారీలో సృజనాత్మకత పెంచుకోవాలి, సోషల్ మీడియా వాడకాన్ని సమయ పరిమితి పెట్టుకోవడం, టైం లిమిట్, ఆన్లైన్ కంటెంట్ ను విమర్శనాత్మకంగా పరిశీలించడం, నిజానిజాలు తెలుసుకోవడం, గోప్యతా సెట్టింగులను అంటే ప్రైవసీ సెట్టింగ్స్ ని బలంగా ఉంచుకోవడం. మరి ఈ సోషల్ మీడియాని యువత ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దానివల్ల మనకి భవిష్యత్తు యువతరానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది సోషల్ మీడియా యువతకు ఒక శక్తివంతమైన సాధనం. దీనిని సరిగ్గా ఉపయోగిస్తే జ్ఞానము, అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయి. కానీ అధిక వినియోగం మరియు నిర్లక్ష్యం వల్ల సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి యువత సోషల్ మీడియాను బాధ్యతతో, సమయపాలనతో ఉపయోగించాలి.
1: మీరింతవరకు నేటి యువతరంపై సోషల్ మీడియా ప్రభావం ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం ఓటమే విజయానికి సోపానం ప్రసంగం వింటారు. చేయాల్సిందే, బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. మొదలు పెట్టడానికి, ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. చరిత్రలో చాలా చోటే ఉంది, గెలవాలి అని అనుకునే వాళ్ల కోసం కాదు, పోరాడే వాళ్ల కోసం. నిన్ను నువ్వు నమ్ముకుని యుద్దంలో ఓటమి కూడా గెలుపుతో సమానం. కొన్ని ఇప్పుడు చెప్పినా కూడా అర్థం కావు, అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు. నేడు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోకు. సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్లినా తప్పులేదు. బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు. ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు, కాని గెలవాలంటే మార్పు కావాలి, మారితీరాలి, గాయం కూడా గర్వపడాలి. నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది. ఈరోజు దరిద్రం తిట్టుకున్నదే ఏదో ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది. ఓడిపోతానేమోనన్న భయంతో గెలవగలనన్న విషయం మాత్రం మర్చిపోకు. కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటావు. కొన్నేళ్ల తర్వాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకైనా అంతలా బాధపడిపోయా అని అనిపిస్తుంది. కాలం దేనికి సమాధానం చెప్పదు. ఒక్క నువ్వు పడుతున్నా కష్టం తప్ప గొప్ప కథలో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకో, చేసుకో. అవసరం చెప్పిరాదు, అవకాశం పోతే తిరిగి రాదు. అమ్ముకోగలగాలే కాని ఆలోచనలే అంతులేని ఆస్తి. చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు జీవితానికి దీపంలా అది వెలుగునిస్తుంది. ఎందుకంత ఆలోచన, దేనికంత ఆవేదన? పోయిందైతే తిరిగి రాదు, నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటిపోదు. ఎగిరేవన్నీ ఆకాశాన్ని చేరుకోవు, ఎవరో అన్నారు అని నువ్వు చేతకాని వాడివి కావు. జరిగేవి జరగనివ్వు, జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్లనివ్వు. రావలసిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. గెలుస్తా అన్నది నేను పలికిన శబ్దం కాదు, నేను రాయబోతున్న శాసనం అని భావించు. చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు, చేరుకోలేను అనుకుంటే ఆలోచన చేయకు. తన గురించి బాధపడమని ఏ గతమూ చెప్పదు, భయపడమని ఏ భవిష్యత్తు అడగదు, ప్రాధేయపడదు కూడా. కాలేజీలో, స్కూల్లో కన్నా కాలే కడుపు, కారే కన్నీరే జీవితంలో ఎక్కువ నేర్పిస్తాయి. నిరాశ అంటుంది నీ వల్ల కాదు వదిలేయ్ అని, ఆశ సాధిస్తావు ఇంకొక అడుగై అని, నేను గెలుస్తా అంటే ఎవరు నమ్మలేదు, పోరాడుతుంటే ఎవరు తోడులేరు. అందుకే నాకెవ్వరూ అవసరం లేదు, గెలిచినా ఓడినా పరిస్థితిలో ఇంకొంత దారుణమైన ఒక్కడినే పోరాడుతాను, ఒంటరిగా అనుకున్నది సాధించగలను అని విశ్వసించు. బద్ధకం వదిలేసిన రోజు నుంచే బ్రతకటంలో మార్పు మొదలవుతుంది. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది, కాని వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు మాత్రమే. కొన్నిసార్లు గతాన్ని మరవడమే అతిపెద్ద గెలుపు. ఖచ్చితంగా సాధించగలను అనుకుంటే ఇప్పుడే మొదలెట్టు, ఎప్పటికైనా తప్పదు కదా. ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటే సమస్య ఎంతటిదైనా వెనుకడుగు వేయకు, ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి. ఆగిపోదాం అని అనిపించిన ప్రతిసారి కనులు మూస్తే గుర్తుకొచ్చే గతం, ముందుకు పోతే ఎందుకు ఈ బ్రతుకు అని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆలస్యమైన

పర్లేదు, కాని కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. నీ వల్ల కాదు అన్నోళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదు అని నీ గెలుపుతో చూపించు. భరించి భరించి కష్టం కూడా కొన్ని రోజులకి ఆనందంగా అనిపిస్తుంది. తరువాత జీవితంలో ఏదంత పెద్ద భారం అనిపించదు. ఆదాయం ఎంత వచ్చినా సంపద పెరగాలన్నా తరగాలన్నా ఖర్చు మాత్రమే నిర్ణయిస్తుంది. గెలుపంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. 100 సార్లు ఓడిపోయాము అని 100 సార్లు గెలవాల్సిన అవసరం లేదు. ఒక్క గెలుపు చాలు అన్ని ఓటమిలకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది. అన్ని బాగున్నప్పుడు కాదు, ఎంతో బాధలో ఉన్నప్పుడు మనమేంటో మనకు అర్థమవుతుంది. నేడు నువ్వనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలే. ఎంతో మందికి ఏదో సాధించాలి అన్న ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దునే అస్తమించిపోతుంటాయి. ప్రపంచం దృష్టిలో లోకువైనా పర్లేదు, కాని కుటుంబానికి మాత్రం భారం అవ్వకు. నువ్వు గెలిస్తే మీ అమ్మ నాన్న కళ్లలోని ఆనంద బాష్పల కన్నా గొప్పవేమున్నాయి ఈ ప్రపంచంలో. నిన్ను మర్చిపోయిన వాళ్లకి సైతం నువ్వు గుర్తుకొస్తే గుండెల్లో గుచ్చుకునేంత గొప్పగా ఉండాలి నీ గెలుపు. కొడితే కోటలు బద్దలయ్యేంత బలంగా కొట్టు, లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడకు. సరిగ్గా ఉపయోగించుకోకపోతే సమయమే అతిపెద్ద శత్రువవుతుంది, నిన్ను ఆపుతుంది. నీ సోమరితనమే నిన్ను ఎత్తులో నిలబెట్టగలిగేది. నీవు రాయివైనా అయితే ఎవరైనా శిల్పంలా మార్చేవారు. ఏమో మనిషివి కదా, నిన్ను నువ్వే చెక్కుకోవాలి. కోపం బాధ రెండూ ఏకమై వచ్చే చిరునవ్వు చాలా శక్తివంతమైంది. జరిగిన కథ నీకు నచ్చినప్పుడు మిగిలిన కథైనా నీకు నచ్చేలా మార్చుకో. ఎవరు రానప్పుడే ఎటు పోవాలో బాగా అర్థమవుతుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతమవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్రవుతుంది. మది మన మాట వింటే విధినైనా మార్చుకోగలం. 10 రాళ్లు వేస్తే ఒకటైనా తగులుతుంది అని కాకుండా వేసి మొదటిదే చివరిది అని ప్రయత్నిస్తే అసలు మిగిలిన 9 వేయాల్సిన అవసరమే ఉండదు కదా. రేపు తప్పించుకుంటే ఎల్లుండి ఎదురు చూస్తూనే ఉంటుంది. కష్టాన్ని వాయిదా వేస్తావో లేక అనుకున్న లక్ష్యాన్ని చేరి జీవితాన్ని హాయిగా మార్చుకుంటావో నీ చేతిలోనే ఉంది. కోల్పోయినవి పొందలేము ఏమో, కాని పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే అనిపిస్తుంది, కాని భయపడకు. ధైర్యంగా నువ్వు ముందుకు వేసే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. నేర్చుకోవడం మర్చిపోయినంత వరకు జీవితాన్ని మార్చుకోవటం నీ చేతిలోనే ఉంది. గతంలో జరిగింది చరిత్ర కాదు. భవిష్యత్తులో నువ్వు సాధించకపోయేది కూడా చరిత్రేనని గుర్తుపెట్టుకో. ఒక గమ్యాన్ని ఎంచుకో. గాయాన్ని మరిచేలా భారాన్ని అందించేలా జీవితానికి కొత్త అర్థం తెచ్చేలా ఉండాలి. చివరిగా ఒక మాట, గెలుపనేది నమ్మకం కాదు, నీవు తీసుకున్న నిర్ణయమై ఉండాలి. మీరింతవరకు ఓటమే విజయానికి సోపానం ప్రసంగం విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు.
1: సార్ 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయలు ప్రాఫిట్ పొందండి, ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి. వావ్,
2: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
3: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ ప్రసారంలో 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874429538, మరొక నెంబర్ 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు కోరిన విధంగా పాటను వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరొక దక్షిణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జాలి కంటే గౌరవం అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే తెలంగాణ వంటి రాష్టాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకే రాజ్యాంగబద్ద సంస్థలపై అసత్య ప్రచారాలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు గౌరవం అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో నిర్వహించిన మాధవ్ ఆటిజం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్దికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై అపోహలు తొలగించి వారిపై జాలి చూపడం కంటే గౌరవం అవకాశాలు కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు. వారి అభివృద్దికి సమాజం, అధికారులు, వైద్యులు సమిష్టిగా కృషి చేసి సమ్మిళిత వాతావరణాన్ని, భరోసాను అందించాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్టాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కేంద్రాన్ని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నిజాయితీ పన్నుదారులకు సులభతర విధానాలు అమలు చేస్తూనే నకిలీ రిజిస్టేషన్లు, పన్ను మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో

0: జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు, స్కాప్ రంగంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గ్రామీణ ప్రాంతాల్లో ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేలా పారిశుద్ధ్యం, విద్యుత్తు, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆమె, విదేశాల్లో కూడా తెలంగాణ బిడ్డలు ఈ పూల పండుగను జరుపుకోవడం గర్వకారణమని పేర్కొంటూ రాష్ట ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీజీఓ మహిళా విభాగం రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు బతుకమ్మ నిదర్శనమని పేర్కొంటూ మహిళా ఉద్యోగులందరూ ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. ఈరోజు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న హన్మకొండ పరిధిలోని హసన్పర్తి, భీమారం చెరువులను సందర్శించి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలు, చిన్నారులు, వృద్దులు సురక్షితంగా వేడుకల్లో పాల్గొనేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఎంపీ డికే అరుణ తప్పుబట్టారు. మహబూబ్ నగర్ లో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ, బెదిరింపులకు రైతులు భయపడరని, పంటలను కాపాడుకునేందుకు నీటి కోసం పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నందున ఎడమ, కుడి కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: రైతులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ పంటలు కాపాడే విధంగా నీళ్లు మళ్లీ విడుదల చేయాల్సిందే. ఇప్పుడు రైతుల పంటలకు మళ్లీ రెండో తడి అవసరం ఉన్నది. రైతులకు ఎమ్మడే తడికి మళ్ళా నీళ్లు ఉన్నాయి. జూరాలలో నీళ్లు వదలండి, రైతుల పంటలు కాపాడండి.
0: స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెన్ బుర్లిగర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ లో పర్యటించి టీ హబ్, టీ వర్క్స్, స్కైరూట్ సంస్థలను సందర్శించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఫలక్నుమా ప్యాలెస్ లో వీరికి ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు వారిని ఆహ్వానించడంతో పాటు స్విజ్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల ఆకర్షణపై చర్చించారు. భారత రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదని, పౌరుల ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్బంధ సర్వే ప్రక్రియ అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించి జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు ఆన్లైన్ లో సవరణలు, క్లెయిమ్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అధికార పోర్టల్ ద్వారా నియోజకవర్గం, కేటగిరీ మార్పులతో పాటు తిరస్కరణలపై సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయం కోసం కాల్ సెంటర్ నెంబర్ 0402460352 సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పులు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు ప్రచారం చేయడం, ఓడిపోయినప్పుడు రాజ్యాంగ సంస్థలపై అబద్దాలు ప్రచారం చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా సంస్థల విశ్వసనీయతను వరుస ఓటములను తట్టుకోలేకనే అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను దిగజార్చే కుట్రలు మాని ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలధారణ గావించి ఎర్రని వస్తాలు ధరించి అమ్మవారి దీక్ష

చేపట్టారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. భారతీయ సంస్కృతి ఇతిహాసాలు

0: 17 రోజుల పాటు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
1: మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు మరియు కాకినాడ రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో ఏసీ చైర్ కార్ తో పాటు సెకండ్ క్లాస్ సిట్టింగ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఐఆర్సిటిసి వెబ్సైట్ లో బుకింగ్ ఫెసిలిటీ మొదలైంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉత్తర తెలంగాణ మరియు చిత్తూరు నియోజక ప్రజలను కోరుతూ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పినందుకు రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
0: 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచిత పరీక్షలు, స్కానింగ్, మందులు అందిస్తున్నారు. మాతృ శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా హైరిస్క్ కేసులను గుర్తించి తగిన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ యామిని తెలిపారు.
2: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన అంగన్వాడీ మన బాధ్యతలో భాగంగా నిన్న సాయంత్రం జిల్లా స్థాయి పోషణ్ మేళా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
3: మనంగన్వాడి మన బాధ్యతలో భాగంగా ప్రతి రోజు వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వివిధ కృత్యాల ద్వారా పిల్లలకు అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడం, అందరికీ పౌష్టికాహారం అందించడం, అలాగే చేతులు పరిశుభ్రంగా చేసుకోవడము, మరుగుదొడ్లు వాడడము, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడము, స్థానికంగా దొరికేటువంటి తాజా కూరగాయలను, తాజా పళ్లను తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో మహిళలు బాలికల పరిరక్షణ సాధికారత కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి ఈ రోజు ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. 23 ఏళ్లుగా మహిళలు బాలికల సాధికారత భద్రత కోసం ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా తొణకక బెణకక దృఢ సంకల్పంతో దృఢమైన సేవా దృక్పథంతో కొన్ని వందల బాల్య వివాహాలు అడ్డుకుని కొన్ని వేల మంది అమ్మాయిలు చదువు కొనసాగించేలా చేయూతనిచ్చారు. ప్రపంచ స్థాయిలో యుఎన్ఓ, యుఎన్ విమెన్, ఇతర సంస్థలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళల ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్లకి టెక్నికల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తరుణి స్వచ్ఛంద సంస్థని స్త్రీలు బాలికల రక్షణ కోసం స్థాపించి 20 సంవత్సరాలుగా ఒక సైనికురాలిగా పనిచేస్తున్నారు. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మమతా రఘువీర్. మేడం, మా ప్రోగ్రామ్ కి స్వాగతం.
2: నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
1: మేడం, మరి ఈ కార్యక్రమంలో భాగంగా మీ సేవా ప్రయాణం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాము. మరి ముందుగా తరుణి స్థాపించిన రోజు నుంచి మమతా రఘువీర్ గారి వర్క్ ఏంటో మాకు తెలుసు, మేమందరం చూడగలిగాము. అంతేకాకుండా దాని ఫలితాన్ని ఈ రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అనుభవిస్తున్నారు. తరుణికి ముందు మీ వర్క్ ఎలా ఉండింది మేడం?
2: అంటే తరుణి పెట్టక ముందు నా ఉద్దేశం ఏముండిందంటే, ఏ సివిల్ సర్వీస్ ఏదో ఒకటి ఆప్ చేసుకోవాలని దానికోసం ప్రయత్నంలో ఉండేదాన్ని. ఒక అవకాశం నాకు వచ్చింది 1996లో. అక్కడ నేను ఇక్కడ హైదరాబాద్ స్లమ్స్ లో ఒక వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ లో పనిచేశాను. అది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ వింగ్ లో. దాంట్లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా చేసేటప్పుడు 800 స్లమ్స్ మా కింద ఉండేవి. వాళ్లలో మహిళలకి ఆరోగ్యం కోసం అది ప్రోగ్రామ్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ లో మహిళల్లో ఒక 20 కుటుంబాల్లో ఒకళ్ళని లింక్ వాలంటీర్ గా చేసి వాళ్ళని అవగాహన కల్పించి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పడము, వాళ్ళని అక్కడ అర్బన్ హెల్త్ పోస్టులని అప్పుడే పెట్టారు, 60 హెల్త్ పోస్టులు, వాటికి తీసుకెళ్లడము, వాళ్ళకి రకరకాల సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించడము, తర్వాత ఆ సమస్యల నుంచి

ఎలా వాళ్ళు వాళ్ళని వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవచ్చో చెప్పడము, ఇవన్నీ జరిగేవి. ఆ క్రమంలో ఒక ప్రోగ్రామ్ కూడా చేశాం, ముఖ్యంగా కిశోర బాలికలకి. అడాలసెంట్ గర్ల్స్ కి మేము ఎన్ఐఎన్ సంస్థ మేమందరం కలిసి న్యూట్రిషన్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ ఒకటి చేశాం. దాంట్లో భాగంగా దాదాపు 15,000 మంది అమ్మాయిల్ని 800 స్లమ్స్ లోనూ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ నాకు చాలా ఆకట్టుకుంది. ఈ పిల్లల్ని గనక మనం కొద్దిగా సపోర్ట్ ఇస్తే, వాళ్ళని రైట్ డైరెక్షన్ లో పెడితే, వాళ్ళు ఫ్యూచర్ మదర్స్, వాళ్ళ సిటిజన్స్, వాళ్ళు ఇంకా బాగా తమ కుటుంబం కోసం ఖచ్చితంగా కష్టపడగలుగుతారు అన్న ఉద్దేశంతో నేను ఇంకో ప్రోగ్రామ్ ఆఫీసర్ కలిసి ఆ పిల్లలకి చేయూతనివ్వడానికి M&N అని చిన్న ఎంటర్ప్రైజ్ మొదలు పెట్టాం. వాళ్ళకి ఏం చేసేవాళ్ళం అంటే, వాళ్ళల్లో ఉన్న ఏదైతే ఎంబ్రాయిడరీ గాని ఇంకోటి గాని గాజులు తయారీ గాని గాజులు ఇవన్నిటినీ ప్రోత్సహించేవాళ్ళం. చాలా మార్పు వచ్చింది. 96 నాకు సెకండ్ టైం అబ్బాయి పుట్టాడు. సో ఆడపిల్లల మీద ఉన్న ప్రేమతో కూడా నేను తరుణి పెట్టడం జరిగింది. సో 99 మేము రిజిస్టర్ చేసుకున్నాం. ఎలాగైనా సరే ఆడపిల్లలకి పని చేయాలి అని తరుణి అని పెట్టడం జరిగింది. ఒక ఇంకొక కారణం ఏంటంటే, మా వారు ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు అదే క్రమంలో అదే టైంలో. ఆయన అంగన్వాడీ సెంటర్లకి తర్వాత మిగతా వాటికి నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ పరిస్థితులు చూశాక కూడా అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్లకి చాలా చేయాల్సింది ఉంది, ఏదైనా చెయ్యాలి అని. ఆ విధంగా మేము మొదలు పెట్టాం. మొట్టమొదటిగా మొదలు పెట్టింది మా ఇంటి నుంచే. మా పనమ్మాయి వాళ్ళ పాపని స్కూల్ మానిపించి తీసుకొచ్చింది. ఎందుకు స్కూల్ మానిపించాలంటే, అమ్మ నాకు 4 పిల్లలు, నేను చదివించలేను, నాకు ఆసరా అవుతుంది పనికి అనేసి. అప్పుడు ఆ అమ్మాయిని మేము మళ్లీ చదివించాం. పుష్ప తన పేరు, ప్రస్తుతము తన ఓన్ ఎంటర్ప్రైజ్ పెట్టుకుని నడిపిస్తోంది. సో అలా మొదలు పెట్టిన క్రమంలో మా వారికి వరంగల్ ట్రాన్స్ఫర్ అవడం, నేను అక్కడికి వెళ్లడం. అక్కడ ఒక బాగా ఇంటీరియర్ నక్సలైట్ హిట్ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ లో పనిచేసే అవకాశం కలగడం, అక్కడ చేస్తున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా గ్రామాల్లో చాలా వెనుకబాటుతనం ఉంది, ఎంతో అవసరం ఉంది. మహిళలకి చాలా విషయాలు తెలియవు, కనీసం శానిటరీ నాప్కిన్ గురించి తెలియని గ్రామాలు అవి. అంటే ఇంకా అదొక్కటే కాదు, ప్రత్యేకంగా వాళ్ళకి ఏ విషయాలు తెలియవు. సో అవన్నీ అర్థమయ్యాక నేను ఆ ప్రాజెక్ట్ లో కొన్నే పనిచేశాం, కానీ చాలా మంచి పనులు చేయగలిగాం. MSKలని మహిళా శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేశాం అన్నమాట. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది. సో దాంట్లో చేసినందువల్ల నాకు కూడా అక్కడ పరిస్థితుల అవగాహన వచ్చింది. తర్వాత ఒకరోజు మా వారు ఏదో ప్లాంటేషన్ కి వెళ్తున్నాను నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి, నువ్వు కూడా రా అంటే అక్కడికి వెళ్తే ఆ ఆడపిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపించింది. వాళ్ళందరూ చాలా ఎనిమిక్ గా ఉన్నారు. వాళ్ళ టీచర్లు అన్నారు, మేడం మాకు పిల్లలకి ఏం తెలియదు, ఏదైనా చెప్పండి అంటే, నేను ఆ రోజు నుంచి నేను కొంత వాళ్ళకి న్యూట్రిషనల్ ఇది తీసుకుని చిక్కీలు, అరటిపళ్ళు, కొన్ని స్ప్రౌట్స్ వేయించుకుని అవన్నీ ప్యాక్ చేసి అందరికి తీసుకుని నేను అన్ని మెన్స్ట్రల్ హైజీన్ ఇవన్నీ చెప్పడానికి చార్ట్స్ తయారు చేసుకుని వెళ్ళడం మొదలుపెట్టా. ఆ స్కూల్ చెప్పాక ఇంకో స్కూల్ వాళ్ళు అడిగారు. అలా 10 గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్స్, ఓన్లీ గర్ల్స్ హై స్కూల్స్ ఒక 1 లో కవర్ చేశాను. దాదాపు 1000 మంది ఆడపిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన క్రమంలోనే నాకు 2-3 అంశాలు ముందుకొచ్చాయి. ఒకటి గుట్కా తినడం, దీని మీద పెద్ద ఎత్తున మేము వెంటనే చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయగలిగాము. చిన్న పిల్లలు అక్కడే స్కూళ్ల దగ్గరే అమ్మేవాళ్ళు గుట్కాలు. సో అది అలవాటు అయ్యేది. అలానే తండ్రులు కూడా తినడము, వీళ్ళ చేత తెప్పించుకోవడము ఇవన్నీ. సో దాని మీద కొంత మేము సర్వే చేయగలిగాము WHO వాళ్ళ సహకారంతో. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఉండేది టొబాకో మీద, వాళ్ళు చేయమంటే దాని మీద చేసినప్పుడు ఇది కూడా ఒక అంశంగా చేశాం. చేస్తే చాలా స్కూళ్లలో ఇలా అమ్ముతున్నారు అనేది తెలిస్తే ఒక వర్క్ షాప్ చేసి లోకల్ కలెక్టర్ గారిని, తర్వాత ప్లాస్టిక్ సర్జన్స్, తర్వాత గుట్కా మీద క్యాన్సర్ స్పెషలిస్టులు వీళ్ళందరినీ పిలిచి ఒక వర్క్ షాప్ చేశాం. చేసిన క్రమంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశారు, 200 మీటర్ల వరకు ఆ స్కూళ్లలో గుట్కాలు అమ్మకూడదు అని. దీన్ని తీసుకుని మిగతా జిల్లా కరీంనగర్ కలెక్టర్ కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అదే చేశారు. అది తీసుకుని గవర్నమెంట్ కి రాసాం. గవర్నమెంట్ లక్కీగా విత్ ఇన్ 1 గుట్కాలు బ్యాన్ చేయడం
ఇప్పటికీ కూడా బ్యాన్ ఉంది, మనకి గుట్కాలు తినకూడదు, అమ్మకూడదు, స్కూళ్ళ దగ్గర అసలు అమ్మకూడదు. సో ఇదైతే ఆ రోజుల్లో అది చేయగలిగాం. ఇంకా ఇలా చేస్తున్న క్రమంలో నేను ఒక రోజు బాలిక మేళా చేద్దాం, ఈ ఆడపిల్లలందరినీ ట్రైన్ అప్ చేసిన వాళ్ళని అందరినీ ఒక దగ్గర తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళ సమస్యలన్నీ

0: అర్థమవుతాయి. నేను ఒక్కళ్ళనే లేము, అందరు పిల్లలు ఉన్నారు అనేది తెలుస్తుందన్న ఉద్దేశంతో మొదలుపెట్టి అక్కడ ఉన్న ఒక లోకల్ టీచర్ గారితో కలిసి కొన్ని కల్చరల్ ఐటమ్స్ నేర్పించడం జరిగింది. నేను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఆ ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఆ ఒక పాపకి, 5వ క్లాస్ పాపకి పెళ్లి అవుతుందని తెలిసింది. ఆ అమ్మాయి మా గ్రూప్ లో ఉంది, ఈ కల్చరల్ గ్రూప్ లో. అరే అదేంటి, ఈ అమ్మాయికి ఎలా పెళ్ళవుతోంది అని గబగబ టీచర్ని అడిగితే, ఇది చాలా కామన్ అండి మాకు, 5వ క్లాసు 4వ క్లాసు ఇలాగా. అసలు నేను షాక్ అయిపోయాను
1: అనమాట.
0: ఇది 2001 లో సంగతి
1: చెప్తున్నా.
0: అది కూడా వరంగల్ లాంటి అకాడమిక్ హబ్ లో. అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది, ఎన్ఐటి ఉంది, లేనివి లేవు. నేను ఐ వాజ్ రియల్లీ షాక్డ్ అనమాట. వెంటనే ఆ రోజు కలెక్టర్ గారిని ఇన్వైట్ చేస్తూ, సార్ ఇలా ఉందంటే ఒక అమ్మాయి పెళ్ళంటే, పిల్ల ఇంత చిన్న పిల్లకి, 11 ఏళ్ల పిల్లకి అన్నారు. అలా తండ్రి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. సరే కలెక్టర్ గారు ప్రెషర్ పెట్టించి ఆపించగలిగారు. నెక్స్ట్ డే కల్లా రాజేశ్వరి కళ్యాణం ఆగిపోయింది అని పేపర్లో వచ్చింది. అంతే, ఇంకా దాంట్లో ఏం చేశారు, నా ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేశారు. ఇంకా విపరీతంగా కాల్స్ అనమాట, ఇన్ని కాల్స్ వస్తున్నాయి, ఇన్ని పెళ్లిళ్ళ ఇలా అయిపోతున్నాయా, అసలు అవగాహనే లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. కలెక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్తే, ఆయన మంచి కలెక్టర్ చాలా, ప్రభాకర్ రెడ్డి గారు అని, ఆయన అన్నారు, ఇలా కాదమ్మా, మనం ఇక్కడే ఒక హెల్ప్ లైన్ పెడదాము అని తన ఫోన్ నెంబర్, ఒకటి ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేశారు. సో ఏ కాల్ ఉన్నా అక్కడికి వెళ్ళేటట్లు. అలానే ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి, ఎక్కడ జైలు మ్యారేజ్ అవుతున్నా మాకు రిపోర్ట్ చేయండి, అది కూడా చెప్పారు. దాదాపు వరంగల్ ఉమ్మడి జిల్లా రోజుల్లో 1000 పైన గ్రామాలు ఉండేవి. దాంట్లోంచి ఒక మెయిన్ గా బాగా ఎక్కువ అవుతున్న 80 గ్రామాలు ఒక 22 మండల్స్ లో తీసుకుని, అమ్మ ఇక్కడ క్యాంపెయిన్ చేయండి అని అడిగారు. అడిగితే మేము సమ్మర్ లో ఎవరైతే ఈ కల్చరల్ గ్రూప్స్ పిల్లలు ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఒక టీచర్ వాలంటీర్ చేశారు, వాళ్ళని పట్టుకుని ఒక జీప్ వేసుకుని 80 గ్రామాలు తిరిగాం మొత్తం 3-4 నెలలు దాదాపు. అక్కడ ప్రతి చోట ఈ కార్యక్రమం చేయడం, మీటింగ్ పెట్టడం, బాగా వచ్చేవాళ్ళండి. ఆ రోజుల్లో ఇంకేమీ లేవు కాబట్టి ఇలాంటి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఉందంటే అందరూ వచ్చేవాళ్ళు.
1: మేడం ఆల్రెడీ పాతుకుపోయి ఉన్న కొన్ని రిచువల్స్ ని కానివ్వండి, వాటిని మార్చడం చాలా కష్టం, అంత సులభమేం కాదు. మీరు ఎలా చేసేవాళ్ళు మేడం?
0: చాలా పెద్ద పోరాటమే అయింది. ఈ ఆపడం మొదలు పెట్టాక కలెక్టర్ గారి ఇనిషియేషన్ తోటి మేము 3 నెలల్లో 40 పెళ్లిళ్ళు ఆపాం. ఆపిన వాటిలో 5 ఏళ్ల పిల్ల కూడా ఉంది. ఇంకా ఘోరం ఏంటంటే తొట్టెలకి బాసింగాలు కట్టి కూడా చేసేవాళ్ళు. అంత భయంకరం, ముఖ్యంగా కొన్ని కులాలలో చాలా ఎక్కువ ఉండేది. ఏం చేసామంటే డిఫరెంట్ డిఫరెంట్ వేలో నేను 5 స్ట్రాటజీస్ చేసుకునేదాన్ని. ఒకటి, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎవరికి అస్సలు అవగాహన లేదు, చట్టం ఉందనేది అవగాహన లేదు, చేయకూడదు అనేది అవగాహన, వాళ్ళకి ట్రైనింగ్స్ అది మండల స్థాయి, జిల్లా స్థాయి, ప్లస్ విలేజ్ లెవెల్ వరకు. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కి, పేరెంట్స్ ని ఎలా అడ్రస్ చేద్దామని ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా పెద్ద ఎత్తున చేశాం. దానికి లోకల్ గా ఉన్న ఫోక్లోర్ పల్లెసుద్దులు గాని, తర్వాత పప్పెట్రీకి వరంగల్ పుట్టినిల్లని తెలిసింది. దాంతో పప్పెట్రీ ఇక్కడ ఆంధ్ర మహిళా సభ వాళ్ళు హెల్ప్ చేశారు పప్పెట్స్ తయారు చేయడానికి, అవి వాడుకుని పప్పెట్రీ వాడుకునే వాళ్ళం. సో గ్రామాల్లో ఇలాగ పేరెంట్స్ కి కళాజాతలు, ఆడపిల్లలు పిల్లలకి స్కూళ్లలో ప్రోగ్రామ్స్, అలాగనే మళ్ళీ అదేంటి ఆపించడము, ఎక్కడ జరుగుతున్నా వెంటనే వెళ్ళడం, మాట్లాడడం వాళ్ళతో, ఆపించడం, పోలీసు వీళ్ళందరూ తీసుకుని. ఇంకోటి కుల పెద్దలు, అది చాలా ఉపయోగపడింది నాకు. కుల పెద్దలు, పురోహితులు వీళ్ళందరికీ సెపరేట్ గా మీటింగ్స్, వర్క్ షాప్స్, వాళ్ళని ప్రతి దానికి ఇన్వాల్వ్ చేయడం. వాళ్ళు ఒక మంచి పని చేశారు, పెళ్లి గురించి మాట్లాడారు అంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక సెలవు వేసి ఫెలిసిటేట్ చేయడం. సో అలా చాలా మంది చాలా కనెక్ట్ అయ్యారు. 4-5 ఏళ్ళు అలా చేసేటప్పటికి కొంత మూమెంట్ వచ్చింది. తర్వాత కేసులు పెట్టడం, నేను లీగల్ గా దాదాపుగా చాలా కేసులు పెట్టడం. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ప్రెషర్ వచ్చేది కేసులు పెడుతుంటే వద్దు అని. తర్వాత అప్పుడు ఏముండేది, 15 రోజుల నుంచి నెల వరకే జైలు ఉండేది. అంతే, యాక్ట్ అలా ఉంది. 1929 లో మొట్టమొదటిసారి బాల్య వివాహ నిరోధ చట్టం వచ్చింది. అది వచ్చాక అంత ముందు ఉన్న 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు నెమ్మది నెమ్మదిగా అమెండ్మెంట్స్ తో మార్పు వచ్చింది 1970 వరకు. తర్వాత ఇంకా అసలు దాన్ని పట్టించుకున్న నాదు లేదు. సో దీనికి ఏం చెయ్యాలి అనేసి మా ఫాదరు జడ్జి కాబట్టి ఆయన సలహాతోటి నేను నేషనల్ అంటే జాతీయ మహిళా కమిషన్ లో ఒక పిటిషన్ వేశాను. దాంట్లో ఏమని వేశామంటే మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఒక 60 పెళ్లిళ్ళు అలా ఆపండి, గవర్నమెంట్ చేత ఆపించండి అని ఒక పిఐఎల్ వేశాను. వేస్తే వాళ్ళు గవర్నమెంట్ కి రాశారు, ఆగలేదు, గవర్నమెంట్ పట్టించుకున్నది 4-5 ఆపగలిగారు, మేము కూడా ఎఫర్ట్ పెడితే 8 ఆపారు, మిగతా అవన్నీ జరిగిపోయాయి. అవన్నీ లిస్ట్ తీసుకుని వాటి డాక్యుమెంట్స్ తో సహా మళ్ళీ పిటిషన్ దాంట్లోనే వేశాం. వేస్తే అప్పుడు వాళ్లకు రిలైజ్ అయ్యి జాతీయ మహిళా కమిషన్ వాళ్ళని పంపించారు ఇక్కడికి వరంగల్ కి. వాళ్ళు కూడా వచ్చి చూసి అవును ఇలానే ఉంది పరిస్థితి, అస్సలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకంటే చాలా తక్కువ పనిష్మెంట్ ఉంది అండ్ అది సోషల్ లా నాట్ ఏ క్రిమినల్ లా సివిల్ లా సో అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కి రాసి దీని మీద ఏదైనా మార్పు తీసుకురావాలి. ఇది జరిగింది 2004 లో. సో 2004 లో వాళ్ళు పార్లమెంటరీ కమిటీ వేశారు. లక్కీగా కమిటీలో మేము కూడా సభ్యులుగా అయ్యాం, అందువల్ల మంచివి ఏవైతే మేము ఇచ్చిన సజెషన్స్ దాంట్లో ఇన్కార్పొరేట్ అయ్యాయి. అలాగా 2006 లో కొత్త చట్టం వచ్చింది, ఇంకేముంది చట్టం తీసుకురాగలిగాం, ఇంత మార్పు, 2 ఏళ్లు జైలు శిక్ష, 1,00,000 రూపాయలు జరిమానా, ఆడపిల్ల మళ్లీ పెళ్లి చేసుకునేంత వరకు ఆ అమ్మాయి రద్దు చేసుకోవచ్చు తన పెళ్లిని, తర్వాత రద్దు చేసుకున్నాక మళ్లీ పెళ్లి చేసుకునేంత వరకు వరుడు తరఫు వాళ్ళు మనోవర్తి ఇవ్వాలి. ఇవన్నీ కూడా తీసుకురాగలిగాం చట్టంలో. అలానే బాల్య వివాహ నిరోధక అధికారులు ఇవన్నీ కూడా చట్టం,
1: ఇవన్నీ కూడా ఇండివిజువల్ కెపాసిటీలో మీరు చేసిన పోరాటం,
0: చాలా పెద్ద పోరాటం. ఎందుకంటే ఇది అక్కడ నేషనల్ లెవెల్లో వచ్చాక ఇక్కడ మళ్లీ దాని మీద స్టేట్ గవర్నమెంట్ రూల్స్ తేవాలి, అది తేవడానికి 4 ఏళ్లు పట్టిందండి. 4 ఏళ్లు నేను పిల్లర్ పోస్ట్ తిరిగి ఇంకా చివరికి హైకోర్టు వెళ్లి ఒక పిటిషన్ వేస్తే చివరికి హైకోర్టు వాళ్లలో ఒక రిజిస్ట్రార్ గారు నా మాట విని స్పందించి దాన్ని తీసుకుని గవర్నమెంట్ కి రాస్తే అప్పుడు రూల్స్ వచ్చాయి. అలా అయింది, రూల్స్ కూడా చేయడంలో మేము డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నాం. మొత్తానికి అన్ని వచ్చేసే ఇంకేముంది, నేను టకా టకా కేసులు వేసేయచ్చు. మీరు నంబరు 2006 లో వచ్చిన యాక్ట్ తర్వాత 78 కేసులు వేశాను. కొన్ని కేసులు అయితే 3 ఏళ్లు 4 ఏళ్లు 5 ఏళ్లు తిరిగాం. అది కూడా ఇప్పుడు ఏమన్నారు, బాల్య వివాహం ప్రోత్సహించిన వాళ్ళందరి మీద వేయచ్చు, దాదాపు 17 మంది మీద, 20 మంది మీద వేసేవాళ్ళం, సో దట్ కాస్త భయం వస్తుందని. అలా కేసు వేసిన గ్రామాల్లో పెళ్లిళ్ళు అయ్యేవి కావు, అదొక అడ్వాంటేజ్. కానీ 78 కేసులో ఒక్క కేసులో కూడా శిక్షలు పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఇవి చాలా లేట్ అయ్యేవి, ఓ సంవత్సరాలు పట్టేవి. ఆ సంవత్సరాల్లో ఈ పిల్లల్ని మళ్లీ తీసుకుని వెళ్లి వాళ్ళు సంసారాలు చేయించేవాళ్ళు, దాంతో పిల్లలు పుట్టేసేవాళ్ళు. మేము ఎంత కాలం, 1 ఏడాది కాపు కాసేవాళ్ళం, 2 ఏళ్లు కాపు కాసేవాళ్ళం, తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు ఎప్పుడప్పుడు పండగకో పబ్బానికో తీసుకెళ్లి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఆ పిల్లల్ని ఎత్తుకుని వచ్చాక జడ్జీలు అనేవాళ్ళు ఎలా వేస్తామమ్మా, వీళ్ళకి వేస్తే వీళ్ళ లైఫ్ ఏమవుతుంది, ఇలా ఏదో మాట్లాడేవాళ్ళు. ఒక్క కేసులో కూడా పడలేదు. కానీ ఒక్కటైతే అయ్యింది, తరుణి వాళ్ళు వస్తారు, పెళ్లిళ్ళు ఆపుతారు అనే భయం అయితే వచ్చింది, చాలా అవగాహన వచ్చింది. తర్వాత ఇంకొకటి మంచిది ఏమైందంటే రూల్స్ వచ్చాక బాల్య వివాహ నిరోధక అధికారులు వచ్చారు, అది జిల్లా స్థాయి నుంచి విలేజ్ లెవెల్ వరకు. విలేజ్ లో పంచాయత్ సెక్రటరీ బాల్య వివాహ నిరోధక అధికారి అయితే, తర్వాత మళ్ళీ సిడిపిఓ సూపర్వైజర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి, అలానే ఎంఆర్ఓ
1: తహసీల్దార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా,
0: చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, తర్వాత తహసీల్దార్, తర్వాత కలెక్టర్. సో వీళ్ళందరూ బాల్య నిరోధక అధికారులు, వీళ్ళు ఆపొచ్చు పెళ్లి. సో వాళ్ళందరినీ ట్రైనింగ్స్ చేయడం మొదలు పెట్టాం. టోటల్ గా ఎండ్ టు ఎండ్ యూనిసెఫ్ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది.
1: దాని రిజల్ట్ ఎలా ఉంది మేడం?
0: చాలా మార్పండి. ఈ రోజు అయితే ఇప్పుడు లాస్ట్ 10 డేస్ బ్యాక్ కూడా మేము ఒక పెళ్లి ఆపాం. అయితే ఒకటేంటంటే నేను పరిగెత్తక్కర్లే, మా స్టాఫ్ పరిగెత్తక్కర్లే, బాల్య వివాహ నిరోధక అధికారులకు కానీ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కి, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, లేదు అంటే చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ 1098 కి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చేస్తారు, తప్పనిసరిగా చేస్తున్నారు.
1: కానీ చాలా ఆశ్చర్యంగా బాధాకరంగా కూడా ఉంది మేడం, ఇప్పటికీ కూడా బాల్య వివాహాలు ఇంకా ప్రోత్సహిస్తున్నారు.
0: ఒక్కటి ఏమైందంటేనండి, ఒక 35-40% మార్పు తీసుకురాగలిగాం. మీరు నేషనల్ స్టాటిస్టిక్స్ చూసినా, ఈ రోజు కూడా వచ్చింది స్టాటిస్టిక్స్, మన యుఎన్ ఉమెన్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ లో 23% ఉంది అని. ఆ రోజుల్లో అంతకన్నా చాలా ఎక్కువ జరిగేవి, అంటే డబల్ జరిగేవి, 45% ఉండేది నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు. నేను నేషనల్ లెవెల్ కానీ ఎక్కడ చిన్న అవకాశం

0: అవకాశం వచ్చినా వెళ్ళి మాట్లాడేదాన్ని. అందరూ నన్ను బుల్లింగ్ చేసేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, ఈమె బాల్య వివాహాలు తప్ప ఇంకోటి మాట్లాడదు అని. కానీ నా ఉద్దేశంలో బాల్య వివాహం అనేది అన్నిటికీ బేసిస్ అవుతుంది. అటు రేపొద్దున్న గృహహింసకి, ఈ అమ్మాయి మాతా శిశు మరణాలకి, లేదు అంటే ఆమె ఆరోగ్యానికి, ఆమెకు కావాల్సిన అంటే రావాల్సిన చదువు ఇంకోటో స్కిల్స్ అన్ని ఆగిపోతాయి. కొన్ని మండలాల్లో, కొన్ని జిల్లాల్లో మేము చేసిన సర్వే ప్రకారం 35-40% మార్పు వచ్చింది అనేది వచ్చింది. కానీ కోవిడ్ వచ్చాక మళ్ళీ జీరోకి వెళ్ళిపోయాయండి. అది మాకు పెద్ద డ్రాబ్యాక్. కోవిడ్ వచ్చాక ఏమైపోయిందంటే ఆడపిల్లలు బరువు అయిపోయారు. సో కోవిడ్ లో మేము నమ్మరు, మేము పనిచేస్తున్న గ్రామాల్లో ఎక్కడైతే బాల్య వివాహ రహిత గ్రామాలుగా డిక్లేర్ చేశామో అలాంటి చోట బాగా పెళ్లిళ్ళు అయిపోయాయి. 34 పెళ్లిళ్ళు అయ్యాయి ఒకే మండలంలో. అంటే ఇమాజిన్ చేయండి, అంత స్ట్రిక్ట్ గా మేము చేస్తున్నా కూడా అయిపోయినాయి. అలాగ ప్రపంచం అంతా జరిగింది, నాట్ ఓన్లీ ఇక్కడ. సో 23% ఇప్పుడు ఉంది. ఇంకా మనకి ఐక్యరాజ్య సమితి ఇచ్చే ఇండికేటర్స్ లో కూడా మన పురోగతి ఉంది, దేశాభివృద్ధి ఉంది అంటే బాల్య వివాహం కూడా ఒక ఇండికేటర్ గా చూస్తున్నారు. తప్పనిసరిగా గవర్నమెంట్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాయి, అయిపోయాయి బాల్య వివాహాలు, అందరు ఇలానే మాట్లాడతారు కానీ జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల బరువు కాదండి, ఆడపిల్ల ఎసెట్. ఆడపిల్ల రేపొద్దున మీకు ఆదుకుంటుంది, రేపొద్దున మగపిల్లాడు కాదు ఆడపిల్లే ఆదుకుంటుంది అనేది తెలియాలి. ఆడపిల్ల లేకపోతే అసలు ఈ భూమే ఉండదు. అందుకే మేము అదే థీమ్ అనమాట, నో గర్ల్ నో వరల్డ్ అని.
1: నిజమే కదా మేడం. అయితే ఆడపిల్లల విషయంలో మరొకటి, మీరు బాగా కృషి చేస్తున్న అంశం బాలికా సంఘాస్. అంటే వాళ్ళలో అన్ని విషయాల్లో, అంటే వాళ్ళ రైట్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళ మెన్స్ట్రల్ హెల్త్, వాళ్ళ గైనిక్ హెల్త్, ఓవరాల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, అలాగే ప్రొటెక్షన్, అన్ని రంగాల్లో వాళ్ళకి చేయూతనివ్వడానికి బాలికా సంఘాస్ మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా. అయితే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు, లాస్ట్ ఇయర్ విమెన్స్ డే తర్వాత మనం మాట్లాడుకున్నప్పుడు, ఎవ్రీ ఎంపవర్డ్ విమెన్ షుడ్ బి ఎ చేంజ్ మేకర్ అన్నా, ఒక చేంజ్ ఏజెంట్ గా ప్రతి ఎంపవర్డ్ గర్ల్ ఆర్ విమెన్ ఉండాలి అని మాట్లాడుకున్నాం. మరి ఈ బాలికా సంఘాస్ కి ఉద్దేశం ఏంటి మేడం, చేంజ్ ఏజెంట్స్ ని తయారు చేయడమేనా?
0: ఒకటండి, నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, బాలికా సంఘాలు మేము వే బ్యాక్ ఇన్ 2002 స్టార్ట్ చేశాం. ముఖ్యంగా నేను ఎప్పుడైతే 2000 నుంచి 2002 వరకు బాల్య వివాహాల మీద చేస్తున్నానో, నాకు రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. అలా కాకుండా నాకు తెలియాలి. తర్వాత వీళ్ళకి ఒక్కళ్ళుగా వాళ్ళు ఏమి తల్లిదండ్రులకు చెప్పలేరు, వాళ్ళు ఏమి వాళ్ళకి పవర్ ఉండదు, అందుకనే సంఘాలు పెట్టాలనేది ఆలోచించాం. అప్పుడు ఎస్ఎస్జి సంఘాలది బాగా జరుగుతున్నాయి. అంత ఉమెన్ అంటే ఉమెన్ అంత బాగా బయటకు వచ్చి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో బాగా వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆడపిల్లలకి లేవు. చాలా సార్లు చాలా చోట్ల వెళ్ళి నేను దాని గురించి ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసినా గానీ ఎక్కడా లేవని తెలిసింది. సో మేము స్టార్ట్ చేసాం దీన్ని 10-20 ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలందరికీ కలిపి, ప్రతి వాడలో ఒక బాలికా సంఘం, వాళ్ళ వాడలో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక సంఘం, 15 నుంచి 20 మంది ఆడపిల్లలు. వాళ్ళలో 3 లీడర్స్ ఉంటారు. 3 లీడర్స్ ని మనం ట్రైన్అప్ చేస్తాం డిఫరెంట్ అంశాల మీద. వీళ్ళు రోజు కలవడం గాని, వీక్లీ వన్స్ కలవడం గాని చేసుకోవచ్చు. వాళ్ళకు ఒక ప్లేస్, కలవడానికి ఒక ప్లేస్ చూపిస్తాం. అక్కడ ఒక చిన్న క్లాత్ లైబ్రరీ పెట్టాం. అంటే అలా అది ఎలా ఉంటుందంటే, ఒక కర్టెన్ లోనే పాకెట్స్ ఉంటాయి, వాటిల్లో బుక్స్ ఉంటాయి, అది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అది డెవలప్ చేసాం అనమాట, ఫోల్డ్ చేసి తీసుకెళ్లిపోతారు. సో ఎక్కడికంటే అక్కడికి, వాళ్ళ మీటింగ్ ఎక్కడుంటే అక్కడ, ఒక అరగంట మీటింగ్, ఒక అరగంట చదువుకోవడం, ఆడుకోవడానికి ఆట వస్తువులు, ఇలా కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళం. తర్వాత ఒక 16 అంశాలు అనమాట, చాక్ మేకింగ్, అగరబత్తి మేకింగ్, ఇట్లాంటివన్నీ అంశాల్లో, సైకిల్ రిపేర్ దగ్గర నుంచి బ్యూటీషియన్ వరకు ప్రతిదీ కూడా నేర్పించేవాళ్ళం, పిల్లల ఇంట్రెస్ట్ బట్టి.
1: సెల్ఫ్ హెల్ప్
0: వాళ్ళ, అవును, వాళ్ళలో అంటే ఒకటి యూనిటీ తీసుకురావడం. ఈ యూనిటీ తీసుకురావడం వల్ల ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి ధైర్యం వచ్చేది. వాళ్లే వెళ్ళి పెళ్లిళ్ళు ఆపేవాళ్ళు, వాళ్లే వెళ్ళి మాట్లాడేవాళ్ళు, ఎవరైనా డ్రాప్ అయిపోతే వాళ్లే వెళ్ళి హెల్ప్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు అమ్మాయిని మళ్ళీ చదివించడానికి తీసుకెళ్లేవాళ్ళు, ఎక్కడైనా చిన్న చైల్డ్ లేబర్ ఉన్నా ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. నాకైతే మంచి నెట్వర్క్ తయారైపోయింది వాళ్లతోటి. అండ్ ఎంత తొందరగా మోల్డ్ అవుతారంటే, అది ఏజ్, ఎవరు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ ఏజ్ లో, తల్లిలు చదువుకోని వాళ్ళు మోస్ట్లీ. సో వీళ్ళకి చెప్పే అంశాలు, మేము చేసే యాక్టివిటీస్ వల్ల మెన్స్ట్రల్ హైజీనే కాదు, హెల్తే కాదు, విలేజ్ కమ్యూనిటీ

0: కమిటీ లేయడం. విలేజెస్ లో డెవలప్మెంట్ కమిటీ, హెల్త్ కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ ఇలాంటి కమిటీ లేయడం, ఇలాంటి రిసోర్స్ సెంటర్స్ పెట్టడం, వాళ్ళు అక్కడికి వచ్చి చదువుకోవాలంటే ట్యూషన్ పెట్టియడం, అలా ఏది కావాలంటే అలా పెట్టడం స్టార్ట్ చేశాం.
1: మరి ఈ మెంటర్స్ అందరూ కూడా, ఈ బాలికా సంఘాస్ లో ఉన్న అమ్మాయిలందరూ కూడా తర్వాత ఫర్దర్ గా వాళ్ళ తర్వాత జనరేషన్ కి కూడా బాలికా సంఘాలు స్థాపించే స్థాయిలో ఉన్నారా?
0: అబ్బో, అసలు ఇప్పుడు ఈ మధ్య మేము ఒక పాత పిల్లలందరినీ మళ్ళీ అలుమ్ని అందరినీ కలుపుతున్నాము. 20,000 మంది పిల్లలు ఇప్పుడు దాకా నేను చేసింది, 20,000, ఇంకా 22,000, అది కాస్త ఉన్న రికార్డు ప్రకారము. ప్రతి అమ్మాయి ఎంత గ్రేట్, మొన్న ఒక అమ్మాయిని చూస్తే ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఒక అమ్మాయి లెక్చరర్, ఒక అమ్మాయి సైకియాట్రిస్ట్. నేనైతే తల తిరిగిపోయింది అనమాట. నేను ఒక టీవీ షోకి వెళ్తే యాంకర్ బాలికా సంఘం అమ్మాయి, అలాగ ఒక్క ప్లేస్ లో కాదు, చాలా మంది బాగా పైకి రాగలిగారు. అంటే వాళ్ళల్లో ఒకటైతే వస్తుంది, డెఫినెట్ అవుతుంది. నేను ఒక్కటి ఇష్యూ చేయగలనండి, వాళ్ళ కుటుంబాల్లో డ్రాప్అవుట్స్ ఉండరు, వాళ్ళ కుటుంబాల్లో బాల్య వివాహాలు ఉండరు. ఎలాంటి సమస్య వచ్చినా అమ్మాయి జీవితంలో నిలబడి నిలదొక్కుగలదు, ఇవే మేము చేసేది.
1: మేడం, మరో విషయం, మనం బాలికల గురించి, వాళ్ళ పురోగతి అలాగే ప్రొటెక్షన్ మాట్లాడుకున్నాం దాని గురించి. మరి మహిళల విషయానికి వస్తే, మహిళల ఆత్మరక్షణ గురించి ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టారు, అలాగే విమెన్ తోటి ఉన్న అసోసియేషన్, ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి కొన్ని చేంజెస్ తీసుకురావడానికి కూడా అవకాశం దొరికింది. మరి ఈ భరోసా సెంటర్ల గురించి, ఇంకా ఎటువంటి ఆత్మరక్షణ గురించి, ముఖ్యంగా ఎటువంటి అవకాశాలు వినియోగించుకోవచ్చు మహిళలు అన్నది ఒకసారి చెప్పండి మేడం.
0: ఒక్కటండి, మనకి లక్కీ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక షీ టీమ్స్ వచ్చాయి. నేను చూసింది ఏంటంటే ఇలాంటి స్కీమ్స్ కొన్నాళ్లు బాగా నడుస్తాయి, తర్వాత తర్వాత వీటి నిర్వీర్యం అవుతూ ఉంటాయి. సో నేను భరోసా ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, ఇది ఓన్లీ రేప్ విక్టిమ్స్ కి ఇంటిగ్రేటెడ్ సెంటర్, దాంట్లోనే ఆ విక్టిమ్ మళ్ళీ నిలదొక్కునేంత వరకు, ఆమె కేసులో తను గెలిచేంత వరకు ఈ సెంటర్ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో అడ్వకేట్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, తర్వాత మెడికల్ పర్సన్ ఉంటారు, తర్వాత ఒక సపోర్ట్ పర్సన్ ఉంటారు, ప్రతి ఒక్కటి వాళ్లే చూసుకుంటారు. అలాంటిది నేను ఎప్పుడో 2009 నన్ను యుఎస్ గవర్నమెంట్ పంపించిన ఐవిఎల్పి ప్రోగ్రామ్ లో శాండియోగోలో ఇలాంటి సెంటర్ చూడడం జరిగింది. 14 తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఆ సెంటర్స్ కి వెళ్ళాను. నేను నాకేమనిపించింది అంటే, మనము ఇంత పెద్ద పాపులేటెడ్ కంట్రీలో మనం ఇంకా బాగా చేస్తున్నాం. దాదాపు 4,000 చిల్లర చైల్డ్ అబ్యూస్ విక్టిమ్స్, అది కూడా 6 నుంచి 18 విక్టిమ్స్ కి మేము హెల్ప్ చేయగలిగాం ఈ భరోసా సెంటర్ల ద్వారా. ఇది సుప్రీంకోర్టు మెచ్చుకుని ప్రతి జిల్లాలో ప్రతి చోట ఉండాలి అనేది ఒక జడ్జిమెంట్ లోనే ఇచ్చారు. అందువల్లనే నేను కాశ్మీర్ వెళ్ళగలిగాను, తర్వాత కేరళ వెళ్ళగలిగాను, చాలా స్టేట్స్ కి హెల్ప్ చేయగలిగాను ఇలాంటి సెంటర్లు పెట్టడానికి. ఒకటి ప్రొటెక్షన్ అనేది అండి, ఇవాళ రేపు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. మనకి తెలిసిన వాళ్లే 90% మంది చేస్తున్నారు. అంటే మన కుటుంబంలోనే, మన చుట్టుపక్కలలోనే ఈ అఫెండర్స్ అందరూ ఉంటున్నారు, అది మెయిన్ కారణం.
1: అని మేడం, ఇది రిపోర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, కానీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను మేడం, దానికి మీరు సమాధానం చెప్పండి. మేడం, మరి మహిళల భద్రత గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం మనకిస్తుంది, కాన్స్టిట్యూషనల్ గా కూడా మనకి రైట్స్ ఇస్తుంది, అయినప్పటికీ కూడా అందరు ఏమంటారంటే ఇంటి గుట్టు రచ్చకి ఇచ్చినప్పుడు ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, ఇంటి గుట్టు 4 గోడల మధ్యలోనే ఉండాలి అని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. ఎంతో మంది ఆడవాళ్లు అలాగే సఫర్ అవుతున్నారు దాన్ని మనసులో పెట్టుకుని, పిల్లల కోసం నేను ఉంటున్నాను అనేసి. అదే ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి సెట్ చేస్తున్నారు, ఇది కరెక్టే అంటారా? దీని గురించి మీరు ఏం చెప్తారు మేడం?
0: ఒక్కటండి, ఖచ్చితంగా మనము నేరస్తులని కాపాడుకుంటూ వస్తే మనకున్న చట్టాలు నిర్వీర్యం అవుతాయి, మనకున్న సిస్టమ్స్ పనికి రాకుండా పోతాయి. రిపోర్ట్ చెయ్యట్లేదు అంటే మీరు ఆ వ్యక్తికి ఫ్రీడమ్ ఇస్తున్నారు ఇంకా కొద్ది మంది మీద చేయడం, ఇది ఒక అంశం. అయితే మీరు అలా కాపాడుకుంటూ వచ్చినందువల్ల మీ ఆరోగ్యము, మీ మానసిక ఆరోగ్యము పాడవుతుంది, మీ పిల్లల పరిస్థితి కూడా చాలా వరకు మళ్ళీ మానసిక ఆరోగ్యము పాడవుతుంది. రేపు పొద్దున మనం అందరము ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్ పిల్లల్ని బయటికి తీసుకొస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, రేపు మనం ఏదైతే పిల్లల కోసం నేను సాక్రిఫైస్ చేశాను, నా పిల్లలు ఏమవుతారో, లేకపోతే నేను ఎలా నిలబడగలుగుతానో అనే భయంతో వెనకంజ వేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు దీనివల్ల

0: ఫలితాలు ఏమీ ఉండవు. అది గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది స్త్రీలకి. ఒక కంప్లైంట్ అంటూ వెళ్తే కొంత సిస్టమ్ అయినా రన్ అవుతాయి, వాడికి భయం అనేదన వస్తుంది. మ్యాక్సిమం పనిష్మెంట్ పెట్టుకున్నాం, మహిళల మీద రేప్ జరిగినా మహిళలకి ఇలాంటివి జరిగినా 7 ఏళ్ల కన్నా ఎక్కువ పనిష్మెంట్సే ఉన్నాయి. అయినా కూడా మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక రకమైన సేవలు ఏవైతే ఉన్నాయో మహిళా రక్షణ భద్రత కోసం, వాటిని ఉపయోగించుకోవట్లేదు. సో అది వీళ్ళు గుర్తించాలి. ఖచ్చితంగా రిపోర్టింగ్ జరగాలండి, తర్వాత భయం లేకుండా నిలబడగలగాలి. మన ఇది ఒక్కల బాధ్యత కాదండి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత. అంటే మహిళా రక్షణ మహిళా భద్రత కల్పించిన చోట దేశాభివృద్ధి జరుగుతుంది. ఇది అక్షర సత్యం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించి నా కుటుంబ అభివృద్ధి, నా అభివృద్ధి, నా పిల్లల అభివృద్ధి జరగాలి అంటే భద్రత అన్న మంచి వాతావరణం మనం కల్పించాలి. దానికి కావలసిన పరిస్థితులకి కష్టపడాల్సిన అవసరం ఉంది.
1: మేడం, మరి ఈ రోజు కార్యక్రమంలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. మీరు చేస్తున్న వర్క్ తో పాటుగా మహిళలకి ఆడపిల్లలకి మీరు చేస్తున్న పనే చాలు మేడం. ఇట్ విల్ సెట్ ఇట్ ఎగ్జాంపుల్ బై ఇట్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం.
2: మీరింతవరకు మహిళలు బాలికల పరిరక్షణ సాధికారత కోసం 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్న డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సమయం 1:50 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
4: ఆకాశవాణి హే ఖబరం కే సాథ్ మే నీతికా త్యాగి. दिल्ली पुलिस ने कल जंतर मंतर पर मुजवजा एहतजाज की इजाजत नहीं दी है. अमनो कानून बरकरार रखने की खातिर भारतीय नागरिक सुरक्षा संहिता की दफा 163 नाफिज की गई है. कल सुबह सवेरे 4 बजे और दोपहर 2 बजे के दरमियान नई दिल्ली और हजरत निजामुद्दीन रेलवे स्टेशन पहुंचने वाली सभी मेल और एक्सप्रेस रेलगाड़ियां अपने पहले स्टेशन से ही मनसूख कर दी गई हैं. वजीर आजम नरेंद्र मोदी आज शाम नई दिल्ली में खवातीन और बच्चों की बहबूद के बारे में महकमा जाति सरबराह मीटिंग के इख्तितामी इजलास में शिरकत करेंगे. ऑल इंडिया एनआर कांग्रेस ने पुदुचेरी में तट्टान सावडी असेंबली सीट का जिमनी चुनाव जीत लिया है. 4 असेंबली हलकों और लोकसभा की 1 सीट के जिमनी चुनाव के वोटों की गिनती जारी है. और क्रिकेट में भारत और वेस्ट इंडीज के दरमियान दूसरा T20 मैच आज शाम रांची में खेला जाएगा. अब खबरें तफसील से. दिल्ली पुलिस ने कल जंतर मंतर पर CJP की तरफ से मुजवजा मुजाहिरे की इजाजत नहीं दी है. आज सुबह नई दिल्ली में मीडिया से खिताब करते हुए दिल्ली पुलिस की ज्वाइंट कमिश्नर नूपुर प्रसाद ने कहा कि जंतर मंतर पर मुजाहिरे या दीगर प्रोग्राम मुनाकिद करने की इजाजत की दरखास्तों को कम से कम 10 दिन पहले दाखिल किया जाना चाहिए. उन्होंने कहा कि इससे पहले CJP को इस जगह पर मुजाहिरा करने की इजाजत दी गई थी, लेकिन वो मजकूरा रहनुमा खतूत और अपनी तरफ से किए गए तहरीरी वादों पर अमल करने में नाकाम रही. ज्वाइंट कमिश्नर ने कहा कि इजाजत न देने का फैसला पार्टी की पिछली नाकामी के तनाजुर में किया गया है कि वो नई दिल्ली इलाके में पुलिस के रहनुमा खतूत और उसके अपने तहरीरी वादों, नीज मौजूदा नज्म जब्त की सूरत हाल, अवामी हिफाजत और ट्रैफिक साबतों पर अमल न कर सकी.
5: 7 तारीख को इन्होंने एक एप्लीकेशन दिया था नई दिल्ली डिस्ट्रिक्ट में, जिसमें उन्होंने एक इंटीमेशन दिया है कि वो 10 तारीख को प्रदर्शन करने आ रहे हैं अकाउंटेबिलिटी ऑफ CEC के रिगार्डिंग. इस इंटीमेशन पर गौर किया गया और इसको कंसिडर करते हुए आगे देखा गया कि नहीं, ये बहुत ही कम समय में पहले तो प्राप्त हुआ है. जो हमारी लेट डाउन गाइडलाइंस है कि हमें धरना के 10 दिन पहले से ये चाहिए होता है और वो नहीं था.
4: उन्होंने मजीद कहा कि फिलहाल इस इलाके में भारतीय नागरिक सुरक्षा संहिता की दफा 163 के तहत इम्तनाई अहकामात नाफिज हैं, जिनकी रूह से अवामी हिफाजत और अमनो कानून बरकरार रखने के लिए जरूरी बंदिशें लागू हैं. उन्होंने खबरदार किया कि दिल्ली पुलिस कानून की खिलाफ वर्जी करने वाले किसी भी शख्स के खिलाफ मौजू कार्रवाई करेगी. आज दोपहर 2 बजे के बाद से सभी मेल और एक्सप्रेस रेलगाड़ियां जो अपने पहले स्टेशन से रवाना होंगी और उन्हें नई दिल्ली और हजरत निजामुद्दीन रेलवे स्टेशनों पर कल सुबह और दोपहर 2 बजे के दरमियान पहुंचना है, उन्हें उनके पहले स्टेशनों पर

0: మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429308, మరొక ఫోన్ నంబర్ 2950399. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాట కోరుకోవచ్చు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీయుతులు పి ఆనందరావు, ఎం సుమన్. హలో అంటూ మీతో ముచ్చటించి మీరు కోరిన పాటలు వినిపించే నేను మీ రేడియో నిస్తం శ్యామ్ ప్రసాద్ సొంగ. కార్యక్రమంలో శ్రోత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: నరేంద్ర రెడ్డి గారు బాగున్నా అండి. ఫోన్ చేశారా?
1: అయింది సార్. మీరు తిన్నారు సార్?
0: తిన్నాను తిన్నాను. చెప్పండి నరేంద్ర రెడ్డి గారు, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: సార్, ఎన్టీ రామారావుది కథానాయకుని కథ సినిమాలో చెప్పన ఒక మాట అని పాట కావాలి సార్.
0: కథానాయకుడు సినిమాలో నుంచి
1: కథానాయకుని కథ,
0: కథానాయకుడి కథ, రెండు సినిమాలు ఉన్నాయి కదా
1: సార్.
0: సీనియర్ ఎన్టీఆర్ పాట. ఓకేనండి.
1: కోరుకున్న శ్రోతలు సార్
0: చెప్పండి.
1: స్వరూప సాయి, పూజ, ప్రత్యక్ష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత, పూజా ధనంజయ, పోలయ్య, రామయ్య వింటున్న శ్రోతలు సార్.
0: ఓకేనండి, మీరు కోరుకున్నట్లే అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నా, వినండి.
1: ధన్యవాదాలు సార్.

0: ఇలా ఉండగా
1: ఉండగా
0: ఒకనాడు ఆ అమ్మాయి చల్లగా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది. వచ్చి
1: ఇక నే చెప్పనా?
0: చెప్పు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే. శుభ మధ్యాహ్నం సార్.
0: నమస్తే, శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ భాష మాట్లాడుతున్నాను సార్.
0: మస్తాన్ భాష గారు, చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు
1: సార్? ఈ రోజు స్పెషల్ డే రెండున్నాయి సార్, చెప్తాను.
0: చెప్పండి.
1: ఈ రోజు వలస పక్షుల దినోత్సవం సార్, అలాగే ప్రపంచ తపాల శాఖ దినోత్సవం సార్.
0: ఓకే
1: సార్, ఈ సందర్భంగా పోస్ట్ మ్యాన్ సినిమాల్లో నుంచి మనుషుల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ ఆ పాట సార్.
0: ఓకే
1: సార్, మా ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయి.
0: చెప్పండి చెప్పండి.
1: ఆళ్ళగడ్డ నుంచి పాలింపోలే గారు, కర్నూలు ప్రమయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్వయ్య గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పున్న వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, ఎల్ఐసి ప్రసాద్ గారు, హాజాభాయ్ గారు, అశోక్ గారు, ఆ తర్వాత పోలీస్ యువదాస్ రెడ్డి గారు, తర్వాత బిజిలీ వెంకటేష్ గారు, బండారు శంకరయ్య గారు. అంతే సార్.
0: ఓకేనండి, మీరు కోరుకున్నట్లే మీ మిత్ర బృందం అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నా, వినండి.
1: సంతోషం సార్, ధన్యవాదాలు.

కార్యక్రమం మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు? హలో హలో, ఓకేనండి. మీరు కోరుకున్నట్లే ఈ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: కార్యక్రమంతో మనతో మాట్లాడడానికి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: శుభ మధ్యాహ్నం సార్.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారుబైన శ్రీనివాసరావు.
0: మారుబైన
1: శ్రీనివాసరావు
0: నుంచి. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
1: దేవుడు చేసిన పెళ్లి సార్, సినిమా పేరు.

0: దాంట్లోంచి పాఠాలు నేర్పేటి పంకులమ్మ, ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మ. ఈ పాట ఏంటి సార్?
1: ఓకేనండి, చాలా చక్కగా పాడారండి. మీరు కోరుకున్నట్లు ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం అంటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి గున్నేటి వెంకటరాములు.
0: వెంకటరాములు గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నా అండి. వర్షాలు మీరు కోరుకున్నట్టే పడుతున్నాయిగా.
1: పడుతున్నాయి సార్. ఎక్కడ సార్ మళ్ళీ కావాలి వర్షాలు?
0: మళ్ళీ కావాలా?
1: మళ్ళీ కావాలి. వారానికోసారి పది రోజులకోసారి వస్తూ పోతూ ఉంటే ప్రకృతి కొద్దిగా కొత్తగా ఉంటది, అందరం బాగుంటాం. అలాగే మన తెలంగాణ ఆడబిడ్డలకు మరొక ఆంధ్రప్రదేశ్ చెప్తూ అంటే, ఎందుకంటే ఇక రేపటి నుంచి ఈ రోజు నుంచి రేపు అమావాస్య కాబట్టి ఆడబిడ్డలు మొత్తం వారం మొత్తం మరి అమ్మవారిని ధ్యానిస్తూ బతుకమ్మ పాటలతో
0: ఈ పది రోజులు
1: ఊరు కూడా మంచి సంతోషంగా ఉంటారు.
0: అదేనండి, వర్షం పడితే కాస్త అందరికి బాగుంటుంది కదా.
1: బాగుంటది.
0: ఓకేనండి. మరి వాళ్ళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: ఇవాళ యమజాతకుడు సినిమాల నుంచి ఎవరు ఆ సుందరి అన్న పాట వినిపించండి.
0: ఓకేనండి, మీరు కోరుకున్నట్లే ఈ సినిమాల నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆర్తి కారణి, పాతపాలవుడి నుంచి శారదా సంపత్పాల మాట్లాడుతున్నానండి. సామ్ గారు బాగున్నారా?
0: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి.
0: చెప్పండి మేడం, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: ఇవాళ చదువుకున్న అమ్మాయిల చిత్రంలో పెండకల్గా సుశీల గారు పాడిన పాట వినిపిస్తుంది.
0: ఓకేనండి, చదువుకున్న అమ్మాయిలు. ఓకేనండి,
1: థ్యాంక్ యూ.
0: ఓకే.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాబుచారి సార్, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాండి బాబుచారి. మీరు పిన్ కోడ్ మర్చిపోయినట్టున్నారు, అంతా చెప్పారు కదా.
1: పిన్ కోడ్ కూడా ఉంది సార్.
0: చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: ఈ రోజు కులగౌరవ చిత్రాల నుంచి మాతృత్వం లేదా ఉంది ఆడ జన్మ సార్థకం ఘంటసాల గారి పాట పాట.
0: ఓకే, ఘంటసాల గారు పాడిన పాట మీకోసం వినిపిస్తున్నామండి, వినండి.
1: ఓకే సార్.

0: శ్రోతలు మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538, మరొక నంబర్ 2950399. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను కోరుకోవచ్చు. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓబుల్ రెడ్డి గారు. దద్దరిల్లిపోతుంది ఇక్కడ, చెప్పండి. ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు? చేస్తున్నారు. ఆల్రెడీ ఇంకా సర్వీస్ లోనే ఉన్నారు? సరేనండి, మీరు కోరుకున్నట్లే ఈ ఘంటసాల గారి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఇంకా

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు ఎక్కడ నుంచి?
1: కొత్తగూడెం బుర్రిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి సార్.
0: రాధాపాసి గారు చెప్పండి, వాళ్ళు ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: బాబు సినిమా నుంచి ముద్దుకు మేము ముగ్గురం, కొద్దుకు మేము వస్తరం, అన్నదమ్ములను బంధమని పాట కావాలి సార్.
0: ఓకే ఓకేనండి, మీరు కోరుకున్నట్లే డ్రైవర్ బాబు చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నా.
1: ముగ్గురు గురించి సార్, త్రిమూర్తుల గురించి కోరుతున్నా.
0: త్రిమూర్తుల పేర్లేంటో?
1: బాలబాబు, చిన్నబాబు, కన్నపాసి.
0: ఓకే ఓకే, వీళ్ళ ముగ్గురు కోసం రాధాపాసి కోరుకుంటున్న పాట. ఓకే, మీరు కోరుకున్నట్లే డ్రైవర్ బాబు చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: కార్యక్రమం. మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అచ్చమ్మ సార్, సర్వరామ్ కొయ్యగూడు నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: సర్వరామ్ కొయ్యగూడు నుంచి అచ్చమ్మ గారు, చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: అందాల రాముడు నుంచి జాబిల్లి రావే అని పాట సార్.
0: జాబిల్లి రావే. అచ్చమ్మ గారు ఏం చేస్తుంటారు మీరు?
1: ఏం లేదు సార్, ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటారు.
0: రేడియో వింటూ ఉంటారా?
1: రేడియో ఎక్కువ వింటూ ఉంటారు.
0: అదే చాలా మంచి పని అండి.
1: అవును సార్,
0: రేడియో వినడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి, మనకి చక్కగా పొద్దుపోయిద్ది అన్ని పనులు చేసుకోవచ్చు.
1: అన్ని తెలిసి వస్తాయి సార్,
0: కొత్త కొత్త విషయాలు ఆరోగ్యానికి సంబంధించి అన్ని తెలుస్తాయి కదా.
1: ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిగా తెలుస్తున్నారు, బాగానే తెలుసుకుంటున్నారు సార్, మంచిగా ఉంటది అన్ని.
0: మీరు ఇంకా ఏ కార్యక్రమాలు?
1: ఏదైనా మర్చిపోతాం ఇంట్లో.
0: ఏ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటుంటారు?
1: అన్ని సార్,
0: పాటలు
1: ఆరింటి చేసుకుంటా, రాత్రి పడుకుంటూ దాడే ఇంటా ఉంటా. అన్ని ఇంటా ఉంటా, పాటలు, వార్తలు,
0: కొత్త విషయాలు, కొత్త విషయాలు
1: అన్ని ఇంటా
0: ఉంటా. అంతేనండి, కొత్త విషయాలు, ఆరోగ్య సలహాలు అన్ని కావాలి కదా.
1: అన్ని కావాలి సార్, అన్ని మంచి
0: చక్కగా మన పని చేసుకుంటూ కూడా విజ్ఞానాన్ని పొందొచ్చు. ఓకేనండి, మీరు కోరుకున్నట్లే అందాల రాముడి చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: సరే సార్, థ్యాంక్ యూ.

0: కార్యక్రమం మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుల్తాన శ్రీనివాస్ సార్, వెంకటేశ్వర కాలనీ కిన్నెర స్టీల్ ఏరియా కొత్తగూడెం సార్.
0: కిన్నెర స్టీల్ ఏరియా కొత్తగూడెం నుంచి చెప్పండి, ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
1: నాకు ధర్మరాజ సినిమాలోది ఓ నాన్న నీ మనసే వెళ్ళాలనే పాట.

0: కావాలి సార్.
1: ఘంటసాల గారి పాట.
0: ఘంటసాల గారి పాట. మా నాన్నగారి జ్ఞాపకార్థం సార్ ఈ రోజు.
1: ఓ నాన్నగారి జ్ఞాపకార్థం. ఓకే ఓకే.
0: బియ్యాలు ఇస్తున్నారు కదా సార్ పెద్దలకి.
1: అవునండి.
0: మా నాన్నగారి జ్ఞాపకార్థం పాటించలేదు. కూడా శ్రోతల పేరు చెప్తా సార్.
1: చెప్పండి.
0: భద్రమ్మ, రమణ, తేజస్విని, మురారి, దేవకి నందన్, చైత్రల హరి, శ్రీనివాస్.
1: ఓకేనండి. మీరు కోరుకున్నట్లే మీ కుటుంబ సభ్యులకి, మిత్రులందరి కోసం ధర్మదాత చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో, చెప్పండి మీ పేరు. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి ఫోన్ చేస్తారు. ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? ఏ సాంగ్ అండి? మీ పేరు? ఏం పేరండి? ఓకే ఓకేనండి, మీరు కోరుకున్నట్లే నూతన గారు ఈ పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఉంటానండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా?
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్ మీ అభిమాన రేడియో శ్రోతని.
0: హనుమాన్ గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్, షాప్ లో ఉన్నాం, వర్క్ చేసుకుంటా.
0: మరి వాళ్ళు ఏ సినిమాలో పాట వింటారు?
1: ప్రేమ్ నగర్ నుంచి మీకోసం తెలిసింది ప్రేమ మందిరం అనే పాట అంటే నాకు చాలా ఇష్టం సార్.
0: రెగ్యులర్ గా కూడా వస్తుంది కదా రేడియోలో ఈ పాట?
1: ఎప్పుడు వస్తాయి, కంపల్సరీ.
0: మధురమైన పాటలు వినాలంటే ఆకాశవాణికి ట్యూన్ చేయాల్సిందే.
1: కంపల్సరీ సార్,
0: మనసు నచ్చిన మధురమైన పాటలు,
1: మంచి మంచి పాటలు వస్తాయి సార, ఓల్డ్ సాంగ్స్ బాగుంటాయి.
0: అదేనండి,
1: అంతే ఉండదు.
0: మీకు మనసుకు నచ్చిన పాటలు మంచి విషయాలు తెలియాలంటే మనకి ఆకాశవాణికి ట్యూన్ చేయాల్సిందే.
1: అవును సార్, ఇది మా కుటుంబ సభ్యుల కోసమే సార్.
0: మీ అందరు మీ కుటుంబ సభ్యుల కోసం ఈ పాట కోరుకుంటున్నారు?
1: కోరుకుంటున్నాం సార్, చాలా సంతోషం అయింది. ఇప్పుడు సరిగ్గా దొరికింది సార్, చాలా రోజు వస్తలేదు లైన్ సరికి.
0: అవునా,
1: మీ పేరేంటి సార్? హలో,
0: శ్యామ్ ప్రసాద్ అండి. నా పేరు శ్యామ్ ప్రసాద్.
1: శ్యామ్ ప్రసాద్, ఓకే, నన్ను గుర్తుపడతారు కదా సార్?
0: గుర్తుపడతారు, మీరు రెగ్యులర్ కాల్ చేస్తారు కదా. అదేనండి, కార్యక్రమానికి రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ ఉంటారు, మీ అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. ఓకేనండి, మీరు కోరుకున్నట్లే మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినిపిస్తున్నాం.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనైన కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మనతో ముచ్చటించేందుకు శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు జప వెంకటేశ్వర లక్షడం సార్, టేకులపల్లి మండలం.
0: టేకులపల్లి మండలం నుంచి. చెప్పండి, ఇవాళ ఏం పాట కోరుకుంటున్నారు
1: సార్? బతుకమ్మ సినిమా నుంచి టైటిల్ సాంగ్ బతుకమ్మ బతుకమ్మ సార్.
0: బతుకమ్మ చిత్రం నుంచి బతుకమ్మ బతుకమ్మ పాట.
1: సార్,
0: ఓకేనండి. మీరు కోరుకున్నట్లే ఈ సినిమాలో పాట వినిపిస్తున్నానండి. వినండి.
1: ఓకే సార్. ఒక శ్రోత సార్.
0: చెప్పండి.
1: కొరసా భవిష్యత్తు సార్.
0: ఓకేనండి. మీరు కోరుకున్నట్లే పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే.

0: కార్యక్రమంలో చివరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాటమ్ ఫిట్ పాస్తి ఉంటే చిన్నపాసి గారు చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు? రెండు కొమ్మలకు ఒకటే పువ్వు. ఓకే ఓకేనండి, మీరు కోరుకున్నట్లే ఈ సినిమాలోని పాట వినిపిస్తున్నాం, వినండి.

మీరింతవరకు మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీయుతులు పి ఆనందరావు, ఎం సుమన్. మీతో ముచ్చటించి మీరు కోరిన పాటలు వినిపించిన నేను మీ రేడియో నిస్తం శ్యాంప్రసాద్ సొంగా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన డైనమిక్ మూవీ మేకర్స్ వారి యముడికి మొగుడు చిత్రంలోని పాటలు వింటారు. చిత్ర గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనో ఎస్, జానకి పి, సుశీల. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజ్కోటి. వినండి డైనమిక్ మూవీ మేకర్స్ వారి యముడికి మొగుడు చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగాన శీర్షికన డైనమిక్ మూవీ మేకర్స్ వారి యముడికి మొగుడు చిత్రంలోని పాటలు విన్నారు. చిత్ర గాయని గాయకులు పి సుశీల, ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మను. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి. సంగీతం రాజకోటి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రన్ చిత్రం కోసం విద్యాసాగర్ సంగీతానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన ఈ పాట

పాట ఏమాయ చేశావే చిత్రం కోసం విజయ్ ప్రకాష్ బ్లేజ్ పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ ప్రశాంత్ని పాడిన ఈ పాట.

మీరు విన్నారు పాట ట్యాక్సీ వాళ్ళ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కడలి చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పోకరి చిత్రం కోసం కార్తీక్ మహాలక్ష్మి పాడిన ఈ పాట.

పాట చిరుతా చిత్రం కోసం కైలాష్ టిప్పు పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అల్లుడు సీను చిత్రం కోసం సింహ ప్రియా హిమేష్ పాడిన ఈ పాట.

0: 100% లవ్ చిత్రం కోసం ప్రియా హిమేష్ మురళి పాడిన పాట వింటారు.
1: ముద్దుల ముమారావుగా పెద్దమ్మాయి 1850 వేసుకుందంట. చిన్నవి సకల్ సిక్కమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు వసుకుందంట. రంగులు రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గాని ఆ నోటితో ఆలే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

చిన్నప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళా అంటాడు, క్లాసులో ఇప్పుడు విన్నాడా ఎవడికి సైగలు.

0: Festa చూసి.
1: ఆ ఫేస్ చూసి,
2: ఫేస్ చూసి ఫ్రీజ్ అయిపోయి బాటిల్ మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు.
1: అబ్బో అంత గొప్ప ఫేసా, జర మాకు కూడా చూపించారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మరికొన్ని చిత్ర గీతాలు. వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

మీరు వినబట్ట ముద్దుల ప్రియుడి చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ముద్దమందారం చిత్రం నుంచి ఈ పాట.

కన్నించి కనిపెట్టి కాదు.

పులు పెళ్ళు పోయాయి. గత నెంబర్ ఆరు తల చూస్తే 26 కొడుగాను కుమారు వెళ్ళాను పాత ఊరు. గత నెంబర్ ఆరు తల చూస్తే 26 కొడిగాను కుమారు వెళ్ళాను పాత ఊరు. ఒకసారి నా పాలిచ్చి కొట్టింది కొట్టే చాలవడు నా తోలో పోడు పుల్లు పెళ్ళు పోయాయి. అది కొత్తది మెత్తది పాలికి హత్తుకుపోయేది. చోలాపూరు చెప్పులు పెళ్ళలు పోయాయి, నా చోలాపూరు చెప్పులు పెళ్ళలు పోయాయి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ ను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లాభ

లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 4.3 కిలోమీటర్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్టంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి సంస్థలు తెలంగాణ నుంచి తమ కార్యకలాపాలను విస్తరించి ఆవిష్కరణలు చేపట్టేందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రతిభావంతమైన మానవ వనరులు, బలమైన సాంకేతికత, ఈకోసిస్టమ్ ఇక్కడ సిద్దంగా ఉన్నాయని తెలిపారు. గ్లోబల్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ బ్యాక్బేస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా ఈరోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సిపిఎంజీ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్ లోని డాక్ సదన్ లో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన ఈ ఏడాది ఒకే తపాలా నెట్వర్క్ అనంత అవకాశాలు అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియా పోస్ట్ ఆధునిక పౌర కేంద్రీకృత సేవాస్థగా మారుతోందని పేర్కొన్నారు. రాష్టంలో 1.7 కోట్ల తపాలా సేవింగ్స్ ఖాతాలున్నాయన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంతో పాటుగా కనీసం 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని వన్ వే ట్రాఫిక్ విధానాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 1,090 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో 2 ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నట్టు వివరించారు. గతంలో ప్రతిపాదించిన విడివిడి అండర్ పాస్ల స్థానంలో ఈ సమగ్ర కారిడార్ తీసుకురావడం ద్వారా ప్రైవేటు భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయంలో మొత్తంగా 1,200 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, పునరుద్దరణలో స్థానిక ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణవేత్త ఏకలభ్య శర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎకోరెస్ 2026 పేరిట ఒకరోజు జాతీయ వర్క్ షాప్ నిర్వహించారు. సిఎస్ఐఆర్ నీరి హైదరాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏకలభ్య శర్మ హైదరాబాద్ లో క్షీణిస్తున్న చెరువులను, జలవనరులను పునరుద్దరిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణలో కేవలం కాలుష్య నియంత్రణ మాత్రమే సరిపోదని, హరిత సాంకేతికత దిశగా పరిశ్రమ అడుగులు వేయాలని సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ ఉంటే రాష్టంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘం తప్పులు చేస్తుంటే బీఆర్ఎస్ కనీసం ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. తమ అక్రమ ఆస్తుల బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్పై
బీఆర్ఎస్ నేతలు

0: నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా రాష్టంలో సుమారు 90 లక్షల ఓట్లకు గండి కొట్టేలా దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తపాలా శాఖ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గజ్జల వేణు అన్నారు.
1: తపాలా శాఖ అందిస్తున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు వివిధ రకాల పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలను, మేళాలను నిర్వహిస్తుంది. అలాగే స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ అందించడానికి పరిశు యోజన పథకం కింద స్కాలర్షిప్ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. ప్రజలలో ఉత్తరాలు రాయడంపై ఆసక్తిని పెంచడానికి ధాయకర్ అనే లెటర్ రైటింగ్ కాంపిటీషన్ ను నిర్వహిస్తుంది.
0: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతోందని కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు ఆకాశవాణితో తెలిపారు.
2: 50 నుంచి 200 బస్సెస్ వరకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ అడిషనల్ బస్సెస్ సరిపోవు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా సిటీలో ఉన్న లోకల్ డిపోస్ నుంచి కూడా బస్సెస్ తెప్పించేసి జేబీఎస్ వచ్చే ప్రతి ప్యాసింజర్ ను తమ తమ గమ్యస్థానంలో చేరడం కోసం అధికార బృందంతో పాటు అందరూ కూడా సర్వ సన్నద్దంగా ఉంటారు.
0: రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేటను జిల్లాగా మార్చాలనే దశాబ్దాల కలను ఆయన సాకారం చేశారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 10K రన్ పరుగును ఆయన జెండా ఊపి ప్రారంభించి అనంతరం రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వేములవాడలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ హాజరు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ఆరోగ్య శ్రేయస్సు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. ఈరోజు కలెక్టరేట్ లో ఈ కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష జరిపారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(b) కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచి నల్గొండ జిల్లా రాష్టంలోని ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట స్థాయి ఉత్తమ కలెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ ను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫరెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్టంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతర స్థలే శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం ఢిల్లీ ఆరక్షిబలేన ప్రత్యాఖ్యాత అనుమతిః. అద్య రాత్రి 9 వాదనాత్ ఢిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్థానకయోః ఆగమ్యమాణాని సర్వాణ్యపి డాకద్రుతగామి రేలయానాని ఉద్గమస్థానాదేవ నిరస్తీకృతాని. భారత్ ఇథియోపియా సామరిక సంధిః సామూహిక మూల్యేషు దక్షిణ దక్షిణ ఐక్యభావే చ ప్రతిష్ఠితః ఇతి విదేశమంత్రిణః డాక్టర్ ఎస్ జయశంకరస్య ప్రతిపాదనం. విదేశమంత్రాలయేన స్పష్టీకృతం యత్ పం ప్రక్రియా నిలంబనం H1B వీసా వైధతాం న బాధతే. అపి చ

ప్రధాన న్యాయాధీశస్య సూర్యకాంతస్య అధ్యక్షతాయాం న్యాయమూర్తేః జయమాల్య బాగచీత్యస్య అథ చ న్యాయమూర్తేః వి మోహనాయాః పీఠేన స్పష్టీకృతం యత్ దైనిక యాత్రికాణాం అసువిధాం న్యూనీకర్తుం లోక పరివహన సేవాః నియంత్రిత రూపేణ ప్రచాలనీయాః. పీఠాగ్రే మహాన్యాయ అభికర్తా తుషార్ మెహతా ఆశ్వాసితవాన్ యత్ ప్రశాసనేన నిర్గతాః ప్రతిబంధాః పునర్విమృశ్యంతే. న్యాయాలయః ఆనుపాతికతా సిద్ధాంతం ప్రతిపాదయన్ అవోచత్ యత్ సురక్షారక్షణాయ సేవానాం నియమనం పూర్ణ నిషేధాద్భిన్నం వర్తతే. శీర్ష న్యాయాలయన మెట్రో రేలయానానాం సంచాలన నిర్ణయాన్ యాతయాత ప్రతిబంధాన్ మార్గ అవరోధ పునః సమీక్షాం అథ చ వైకల్పిక మార్గాణాం విషయే సర్వసాధారణాయ పర్యాప్త ప్రచార ప్రసారం కర్తుం ప్రాధికారినః ఆదిష్టాః యేన జనసామాన్యస్య అసువిధాన్ న భవేత్. విదేశ మంత్రాలయన స్పష్టీకృతం యత్ అమెరికా దేశస్య శ్రమ విభాగేన కతిపయ సంస్థానానాం కృతే స్థాయి శ్రమ ప్రమాణీకరణం కార్యక్రమే గృహీతః నిర్ణయః H-1B వీసా కార్యక్రమాత్ సర్వథా పృథక్ వర్తతే. మంత్రాలయన స్వవక్తవ్యే ప్రతిపాదితం యత్ పమ్ ఆవేదనపత్రాణాం విలంబనేన స్వయం H-1B వీసా వైధతాయాం వా తద్ధారకాణాం తేషాం చ ఆశ్రితానాం వర్తమాన స్థితౌ కోపి ప్రత్యక్ష ప్రభావః నైవ భవిష్యతి. యద్యపి ప్రభావిత సంస్థానాం యోగ్యానాం కర్మచారిణాం స్థాయి నివాస ప్రక్రియాయాం కశ్చన ప్రభావః సంభావ్యతే. అస్మిన్ సందర్భే అమెరికా దేశస్య ఉపరాష్ట్రపతినః టిప్పణ్యః అనుచితాః ఇతి ఆక్షిపతా మంత్రాలయేన ఉక్తం యత్ ఏతాదృశాని వక్తవ్యాని తథ్యం ఉపేక్షంతే. భారతేన దృఢతయా ప్రతిపాదితం యత్ అమెరికా దేశే కార్యరతాః భారతీయాః కుశలాః వృత్తికాః ఉచ్చశిక్షితాః సంతి. అథ తే తద్దేశస్య అర్థవ్యవస్థాయాం నవనిర్మాణ పారిస్థితికీ తంత్రే చ మహత్వపూర్ణం అవదానం యచ్చంతి. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ప్రతిపాదితం యత్ భారత ఇథియోపియా దేశయోః సామరిక సంధిః పరస్పర సహభాగీ మూల్యేషు సమాన ఆకాంక్షాసు అథ చ ఐతిహాసికే దక్షిణ ఐక్యభావే ప్రతిష్ఠితః అస్తి. డాక్టర్ జయశంకరః అదీస్ అబాబా నగరే స్వసమకక్ష్యేణ ఇథియోపియా దేశస్య విదేశమంత్రిణా గేడియన్ తిమోథివోస్ హేసెబోన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం విహితవాన్. క్రికెట్ క్రీడాయామద్య భారత వెస్టిండీస్ దళయోః మధ్యే పంచ ప్రతిస్పర్ధాత్మికాయాః 20-20 అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయా ప్రతిస్పర్ధా రాంచీనగరే ఆయోజిష్యతే. ఇతి వార్తాః.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో లాభాల పంటలు వాటి వివరాలు పరిచయంతో కూర్చిన కార్యక్రమం, ఇంకా మధుమేహం ప్రాణాంతకమా గురించి వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 నుంచి మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు.

ఇక రేపు ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎం ప్రియాంక. 6:30 జీవాలలో

సోకే వ్యాధులు నివారణ చర్యల గురించి తెలుసుకుంటారు. రైతు సమాచారంలో 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతుల వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 బతుకమ్మ మహాలక్ష్మీదేవి అవతారం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. అనంతరం జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం ఏకచిత్రగానం. 10:00 దేవి వైశిష్టం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం మానసిక ఆరోగ్యం గురించి సైకాలజిస్ట్ డాక్టర్ వీరభద్రం గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. 11:00 చిత్రగీతాలు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 1:50 ఉర్దూల వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్ దోపహర్ సమాచార్. 2:15 ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 3:30 ఏక చిత్రగానం. 4:00 నుంచి చిత్రగీతలు వినవచ్చు. ఇక రేపు సాయంత్రం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాడి ప్రాయస్థ కార్యక్రమంలో కొర్రమెను చేపల పెంపకం యాజమాన్య పద్దతుల గురించి శ్రీ పివి నరసింహారావు, తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి టి అనురాధ. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంచ. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. రేపు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా మంచి మనసులు ఈ చిత్రం నుంచి

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు, ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విందాం. అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటల్లో వ్యవసాయ పనులు శాస్త్రవేత్త అందించే వివరాలు.

వేరుశనగలో విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకోనజోల్ 2DS లేదా 3 గ్రాముల మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం కుళ్లు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో 1 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మిల్లీలీటర్ల క్లోరీఫైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపోయే విత్తన

దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను పట్టించాలి. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే పరిస్థితుల్లో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించి మంచి ఫలితాలు పొందవచ్చు. వేరుశనగలో వేరు పురుగు పెంటకుప్పలు పంట చేలకు దగ్గరగా ఉన్నప్పుడు, అలాగే పూర్తిగా మురుగుని పశువుల ఎరువును పొలంలో చల్లినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వేరు పురుగు సి ఆకారంలో ఉండి భూమి లోపల వేర్లను కత్తిరిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కలను లాగితే సులభంగా ఊడి వస్తాయి. నివారణకు సమస్య ఉన్న ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరోఫాస్ తో విత్తన శుద్ధి చేయాలి. ఫ్లోరేట్ 10% గుళికలు ఎకరాకు 6 చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. వేరుశనగలో అప్లోటాక్సిన్ నియంత్రణకు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు వేరుశనగ సాగు చేస్తున్నారు. అందులో 50% వేరుశనగ పంటను నాగర్ కర్నూల్ జిల్లాలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో పండించే వేరుశనగ పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పంటలో ఆప్లోటాక్సిన్ పరిమాణం ఎగుమతులకు ప్రతిబంధకంగా మారుతుంది. ఆస్పర్జిల్లస్ ప్లేవస్ అనే శిలీంద్ర వేరుశనగ గింజల్లో ఆప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి గింజలను తిన్నప్పుడు చేదుగా ఉంటాయి. ఆప్లోటాక్సిన్ కలిగిన గింజలను నూనెను ఆహారంగా తీసుకున్నప్పుడు కామెర్లు, కడుపు ఉబ్బరము, కాలేయం చెడిపోవడం వంటివి జరుగుతాయి. కోళ్ల మేతలో ఆప్లోటాక్సిన్ కలిస్తే వాటి కాలేయం దెబ్బతిని గుడ్లు ఉత్పత్తి తగ్గుతుంది. ఈ విష పదార్థం కలిగిన మేత పాడి పశువులకు పనికిరాదు. కిలో విత్తనాలను ఆప్లోటాక్సిన్ శిలీంద్రం పరిమితి 60 మైక్రోగ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు దీనిని హాని లేని పదార్థంగా నిర్ధారిస్తారు. అదే దాణా అయితే 1 కిలోకు 1000 మైక్రోగ్రాముల వరకు ఉన్నట్లయితే దానిని సురక్షిత దాణాగా పరిగణిస్తారు. వేరుశనగలో ఆప్లోటాక్సిన్ కలగడానికి గల కారణాలు. ఆస్పర్జిల్లస్ ప్లేవస్ వేరుశనగ పంటలో మొదలు కుళ్లును కలుగజేస్తుంది. ఈ శిలీంద్రం భూమిలో ఉంటూ విత్తనం పై పొరలలోకి చేరుతుంది. ఇవి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందగలవు. తెగులు సోకిన విత్తనం మీద మరియు లోపల నల్లని శిలీంద్ర బీజాలు మసిపూసినట్లుగా కనపడతాయి. వేరుశనగ పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు మొక్కల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల భూమిలో ఉండే ఈ శిలీంద్రం మొక్కకు ఆశిస్తుంది. వివిధ కారణాల వల్ల కాయలకు గాయాలు ఏర్పడినప్పుడు కూడా ఈ శిలీంద్రం ఆశిస్తుంది. ఇదే కాక పంట కోసిన తరువాత కాయలు సరిగా ఎండబెట్టకపోవటం వలన నిల్వ చేసిన కాయలలో తేమ 90% మించినప్పుడు మరియు నిల్వ చేసిన వాతావరణంలో 70% కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ శిలీంద్రం తాకిడి ఎక్కువగా ఉంటుంది. నేలలోని వేరు పురుగు, కాయతొలుచు పురుగు, చెదలు, నులి పురుగుల వల్ల కూడా శిలీంద్రం ఆశిస్తుంది. పంట మొదటి దశలో వచ్చే మొదలు కుళ్ళు మరియు కాయలు ఊరే దశలో కలిగే వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్లు వలన విత్తనంలో ఆప్లోటాక్సిన్ సంక్రమించే అవకాశం ఉంది. పంటల్లో పోషక లోపాల వలన మరియు నేల తేమల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కాయ పగలడం వలన కూడా శిలీంద్రం గింజల్లోకి చేరుతుంది. పంటను ఆలస్యంగా కోయడం వలన మరియు నేల తేమల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కాయ పగలడం వలన కూడా శిలీంద్రం గింజల్లోకి చేరుతుంది. పంటను ఆలస్యంగా కోయడం వలన మరియు పంట తీసిన తర్వాత భూమిలో మిగిలిపోయిన కాయలను మంచి కాయలతో కలపడం వలన కూడా ఈ శిలీంద్రం ఆశిస్తుంది. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తున్న వివరాలు విందాం. యాసంగి సాగుకు అనువైన వేరుశనగ రకాలు. యాసంగిలో ఈ వేరుశనగ పంటను ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 2వ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబర్ 1వ పక్షం నుండి నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. విత్తుకోవలసిన రకాలు. రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఒకే రకాన్ని ప్రతి సంవత్సరం పండించటం వలన ఆయా రకాలు తట్టుకోలేని చీడపీడల తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన చీడపీడలను తట్టుకోగల కొత్త రకాలను రైతులు ఎంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో సాగు చేయడానికి అనువైన వేరుశనగ రకాలు, వాటి వివరాలు. కదిరి 6, 100 లేదా 110 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. చిన్న గుత్తి రకము తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం. కదిరి 9,
110 నుండి 120 రోజులు పంటకాలం కలిగిన

0: రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని, ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. నిద్రావస్థను కలిగి ఉంటాయి. కదిరి హరితాంధ్ర 100 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. బెట్ట పరిస్థితులు, ఆకుమచ్చ తెగులు ఇంకా తామర పురుగులను తట్టుకుంటుంది. పంట చివరి దశ వరకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది. ధరణి 100 నుండి 105 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 900 నుండి 1000 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. జగిత్యాలపల్లి 100 నుండి 105 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1300 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. టిక్కా, ఆకుమచ్చ మరియు తృప్పు తెగుళ్లను తట్టుకుంటుంది. కదిరి లేపాక్షి 112 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరాకు 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. టిక్కా, ఆకుమచ్చను, వైరస్ తెగులను వ్యాపింపజేసే రకం పీల్చే పురుగులైన పచ్చదోమ ఇంకా తామర పురుగులను తట్టుకుంటుంది. తీవ్రమైన బెట్ట పరిస్థితుల్లోనూ ఎకరానికి 600 నుండి 800 కిలోలు దిగుబడినిచ్చే రకం ఇది. TAG 24 95 నుండి 100 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 800 నుండి 1000 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. స్వల్పకాలిక రకము, మొక్కలు పొట్టిగా ఉంటాయి. కదిరి 7 ఇంకా కదిరి 8 120 నుండి 130 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. పెద్ద గుత్తి రకాలు, పచ్చికాయలు అమ్మకానికి అనువైనవి. నిత్యహరిత 100 నుండి 105 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తిక్కా, ఆకుమచ్చ తెగులు ఇంకా తుప్పు తెగుళ్లను తట్టుకుంటుంది. గింజలు నిద్రావస్థను కలిగి ఉంటాయి.
1: ఆకాశవాణి ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటల్లో వ్యవసాయ పనులు శాస్త్రవేత్త అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

శ్రోతలు ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. భద్రాచలం చిత్రం నుంచి వందే మాత్రం శ్రీనివాస్ సంగీతపరిచి ఆలపించిన ఈ పాట సుద్దల అశోక్ తేజ సాహిత్యం. ఈ పాట మీకోసం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్దికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణ సంస్థల ప్రాముఖ్యత

కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అలాగే స్టార్ లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛా మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్య సలీలా చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్దతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్ లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్టిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ది, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్, సారథి, ఈడార్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యము లేకుండా ఈ డార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు, వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావము పడదని జైస్వాల్ తెలిపారు.

0: ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డు ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
1: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program, that is PERM, for certain companies. It should be noted that PERM is distinct from the H-1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H-1B visas or the status of H-1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
0: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో లాభాల పంటలు వాటి వివరాల గురించి పరిచయ కార్యక్రమం వింటారు.
2: తాతరావు గారు, మరి మనుగూరు పరిసర ప్రాంతంలో మరి పంటల సరళి ఏ విధంగా ఉంది, వర్షపాతం ఏ విధంగా నమోదైంది, అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి?
3: రైతులందరికీ నమస్కారములు. మనుగూరు డివిజన్ లో 7 మండలాలు ఉన్నవి. కుండాల, అల్లపేరి, కోరికంపాడ్, గురు, కరకగూడెం, పినపాక, 7 మండలాలు ఉన్నవండి. ఇందులో ప్రధాన పంటలు వరి పంటే, సెకండ్ పత్తి, అల్లపల్లి గుండాల్లో మొక్కజొన్న. ఇప్పుడిప్పుడే ఫామ్ ఆయిల్ పెరుగుతున్నది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక చట్టతో మునగ పంట కూడా పెరుగుతున్నది. అయితే ప్రస్తుతం వరి పంట 6 మడులు నర్సరీస్ కి వెళ్తున్నారు. ఎఫిషియంట్ రైన్ ఫాల్ పడింది. అదంటుడే తీరు విత్తనాలు మాకు మేలో వచ్చినాయండి. వీటిని మంచిగా జూన్ లోనే సోయింగ్స్ అయిపోయినాయి. పత్తి రొట్ట కూడా సిద్ధంగా ఉన్నది. పత్తి రొట్ట వల్ల సేంద్రియ కర్బనం బాగా పెరుగుతుంది. సేంద్రియ కర్బనం అనేది ఒక పునాది లాంటిది. పునాది ఉంటేనే మనం వ్యవసాయం చేయాలి. పునాది సేంద్రియ కర్బనం, చీడపీడలు రావు, పురుగులు రావు.

0: కట్టుబడి తగ్గిపోతాయి. ఈ గ్రీన్ మ్యాన్యూర్ ఈ పచ్చి రొట్టె అనేది గత 30 సంవత్సరాలుగా మేము రైతులకు అలవాటు చేశాం. రైతులు మంచిగా బాగా చైతన్యం అయ్యారు. మా ప్రాంతంలో ముఖ్యంగా సాంబా మసూరి, అలాగే తెలంగాణ సోన, అలాగే ఎంటి రకాలు ప్రాచుర్యం పొందాయి. నర్సరీస్ ఆల్రెడీ నాట్లు పోశారు. 100% నాట్లు కూడా 2 డేస్ లో పడిపోతాయి. ఈ నాట్లు వేసాక తప్పనిసరిగా కాలి బాటలు తీయాలండి. కాలి బాటల వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎలాంటి దోమ రాదు. మంచిగా సుమారు వాళ్ళు ఏదైనా స్ప్రేయింగ్స్ కానీ ఫెర్టిలైజర్ సప్లై కూడా మంచి అనుకూలంగా ఉంటదండి. ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ ఇప్పుడు యూరియా మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దయచేసి ఎవరైతే పచ్చి రొట్టె ఎరువులు సాగు చేశారో వీళ్ళు యూరియా తగ్గించుకోవాలి. ఇప్పుడు విత్తనం నుండి వేరొస్తుంది. వేరుకు కావాల్సింది భాస్వరం కావాలి. భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డిఏపి మాత్రమే మనం వేయాలి. తర్వాత యూరియా పొటాస్ యూరియా పొటాస్ యూరియా పొటాస్ యూరియా పొటాస్ తక్కువ పరిణామాన్ని ఎక్కువ సార్లు వేయటం అలవాటు చేసుకోవాలి. రైతులు వరి పంట గాని అది ఏ పంట అయినా గాని పెట్టుబడులు తగ్గిపోతాయి, మంచి దిగుబడులు వస్తాయి, నాణ్యమైన దిగుబడులు వస్తాయి.
1: ఎరువుల విషయానికి వస్తే ఈ విధంగా వేయాలని చాలా బాగా చెప్తున్నారు. మరి ఈ పచ్చి రొట్టె ఎరువులు వేయాలని మీరు రైతులకు అవగాహన కల్పించారా?
0: ఎగ్జాక్ట్లీ, పచ్చి రొట్టె ఎరువులు అనేది కొత్తగా వచ్చింది కాదు. గత 30 సంవత్సరాలుగా పచ్చి రొట్టె ఎరువులు తేలుగు, జనుము, పిల్లి పెసర జూన్ లో ఇప్పుడు విత్తనం పడిపోయింది. ఆ పచ్చి రొట్టె సూపర్ గా ఉంది. పచ్చి రొట్టెకు బాగా అలవాటు పడ్డారు. ఎవరైతే పచ్చి రొట్టెని మంచిగా మళ్ళీ కలిగి దిగుతారో ట్రాంప్లింగ్ అంటారు, ట్రాంప్లింగ్ వాళ్లకు సేంద్రియ కర్పూరం బాగా పెరుగుతుంది. సేంద్రియ కర్పూరం మినిమం 2-3% ఉండాలి. తద్వారా చెడు పిడలు రావండి, గురుగురు రావు, మంచిగా చక్కగా యూరియా తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత పెట్టుబడులు తగ్గిపోతే రైతు హ్యాపీగా ఉంటాడు. ఈ పచ్చి రొట్టె ఎరువుల వల్ల చాలా ఉపయోగం ఉందండి. పచ్చి రొట్టె ఎరువులు
1: ఈ ప్రధాన పంటగా వరి వేస్తూ ఉంటారు మన చుట్టుపక్కల ప్రాంతంలో. మరి ఇంకా వేరే మరి పత్తి గాని మొక్కజొన్న గాని ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. మరి విత్తనాల విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా రైతులు?
0: ఒక వరి విత్తనాలు మాత్రమే ప్రభుత్వం సప్లై చేసింది. అలాగే కొన్ని మినీ కిట్స్ ఎన్ఎస్సి వరంగల్ అంటారు, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ వరంగల్ నుండి మాకు మినీ కిట్స్ ఈ సంవత్సరం మినీ కిట్స్ వచ్చాయి. కంది, మినుము, పెసర మినీ కిట్స్ వచ్చాయండి. ఇప్పుడు కూడా కంది వస్తుంది, మళ్ళీ మిను వస్తుంది. మినీ కిట్స్ పప్పు ధాన్యాలకే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటారు, జాతీయ ఆహార భద్రతా మిషన్. ఈ పథకంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పప్పు ధాన్యాలు విస్తీర్ణం బాగా పెరగాలి. ఎందుకంటే పప్పు ధాన్యాలు పడుతుంది, మనం ఇంపోర్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ పప్పు ధాన్యాల వినియోగం బాగా పెరగాలి, నూనె గింజలు బాగా పెరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాయండి. ఈ మధ్య కాలంలోనే రైతులు బాగా పప్పు ధాన్యాలకు నూనె గింజలకి ఈవెన్ పొద్దు తిరుగుడు కూడా సాగు చేస్తున్నారు. గుండాల మండలాల్లో చాలా గుడ్ న్యూస్ అండి. నాటోని ప్యాడీ ఇలా రకరకాల పంటలకు వెళ్తాండి. ఈ మధ్య కాలంలో వాట్ ఇస్ కాల్డ్ ఆయిల్ పామ్ విస్తీర్ణం బాగా పెరుగుతుంది. ఆయిల్ పామ్ లో అంతర పంటగా జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఆదేశాలతో మనగా విస్తీర్ణం పెరుగుతున్నది. ఊరగాయల తోటలకు బాగా వెళ్తున్నారు. ఇవి ఎస్పెషల్లీ హార్టికల్చర్ క్రాప్స్ విస్తీర్ణం బాగా పెరుగుతుందండి. మంచి అవేర్నెస్ వచ్చింది. ఆరోగ్యం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆరోగ్యం ఉండాలి.
1: విత్తన విషయాల్లో కూడా ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. మరి మనుగూరు ప్రాంత రైతులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు అని మీరు చెప్తున్నారు. అయితే పామాయిల్ విషయంలో పామాయిల్ విస్తీర్ణం కూడా బాగా పెరుగుతోంది. మరి అంతర పంటలుగా మరి కూరగాయల సాగు అన్నారు, ఇంకా మునగ సాగు అన్నారు, ఇంకా ఎలాంటి అంతర పంటలు వేసుకుంటే మనకు బాగుంటుంది? ఈ వర్షాకాలంలో ఈ ఆయిల్ ఫామ్ లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఆయిల్ ఫామ్ వేరు వ్యవస్థ పైపైనే అడ్వెంచర్ సిస్టమ్ అంటారు, పైపైనే ఉంటుంది. ఇది లోతుకు వెళ్ళదు. మిగతా వృక్షాల్లో మిగతా ఆర్చర్డ్స్ లో లోతుగా డీప్ గా స్టీప్ గా లోతుకి వెళ్తుంది. ఇది టాప్ రూట్ సిస్టమ్ తల్లివేరు. కానీ ఈ ఎస్పెషల్లీ ఆయిల్ పంప్ ఉన్న లక్షణం ఏంటంటే వేడి వ్యవస్థ పైనే ఉంటుంది. పైనే ఉండటం వల్ల మనం అంతర కృషి అంటారు. ఇది ఇంటర్ కల్టివేషన్, అది ఎవరు దున్నకూడదు. దున్నితే అది కరెంటు తీగలు తెగిపోయినట్లు ఆ వేర్లు తెగిపోతాయండి. 3 సంవత్సరాల వరకే పప్పు ధాన్యాలు కావచ్చు, ఈ ఇలాంటి మునగ కావచ్చు, అంత వరకే నూనె గింజలు కావచ్చు, ఇట్లాంటి అంత వరకే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మాత్రమే మేము రికమెండ్ చేస్తున్నాము. ఒక్కసారి ఆకులు కలిసిపోయాక ఇంకా ఎలాంటి మేము అంతర పంటలు కూడా వేయటానికి వీల్లేదు. ఒక ఆయిల్ ఫామ్ లోనే ప్రతి నెల 28 డేస్ కే గెలుస్తుంది. ఈ రోజు అంత గుడ్ న్యూస్ అంటే ఒకప్పుడు ఆయిల్ ఫామ్ ఆయిల్ అసలపేటకే పరిమితమైంది, అసలపేట తమ్మపేటే. కానీ గుండాలో ఒక ఆదివాసీ రైతుకు ప్రతి నెల డబ్బులు వస్తాయి. జానంపేట ఎక్కడి పినపాక ఎక్కడి అరకగూడెం ఈ రోజు అక్కడ కూడా ఆయిల్ ఫామ్ ప్రొడక్షన్ వచ్చింది, ప్రతి నెల ఇన్కమ్ వస్తాయి. ఆయిల్ ఫామ్ విషయంలో మా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు.
1: ఈ ఆయిల్ ఫామ్

0: తాళ్లపల్లి గుండాల మరి చాలా దూర ప్రాంతం నుంచి కూడా రైతులు పండిస్తున్నారు అంటున్నారు. ఈ జలాన్ని తరలించేటప్పుడు ఏమైనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? అశ్వారావుపేట వెళ్ళాలి కదా అప్పారావుపేటకు.
1: ఎస్ సార్, వాళ్ళకు ట్రాక్టర్స్ ఓన్లు అందరికి ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, గుడ్ న్యూస్. ఏ మాత్రం క్వాలిటీ దెబ్బతినకుండా ఈత చుట్టవి.

0: అజొల్ల అజొల్లని జంతువులు తింటున్నాయి, మేకలు తింటున్నాయి, కోళ్లు తింటున్నాయి, వాటి యొక్క మిల్క్ క్వాంటిటీ పెరుగుతుంది. బయోచార్ కోల్ అంటే వ్యర్థ పదార్థాలు, ఏదైతే పంటల యొక్క అవశేషాలు, పత్తి గాని మొక్కజొన్న గాని మొక్కజొన్న పొట్టలు గాని ఏదైనా కానీ వాటి దయచేసి కాలువకండి. కాలువటం వల్ల బూడిదైపోతాయి, బూడిదైపోతే నిరుపయోగం అది. దానివల్ల ఎలాంటి ఉపయోగండి, దయచేసి దాని బొగ్గు కింద కన్వర్ట్ చేయండి. చిన్న గొయ్యి దవ్వండి, ఆ గొయ్యిలోనే వీటిని పీసెస్ పీసెస్ పీసెస్ కింద, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటిని తక్కువ ఉష్ణోగ్రత, పెద్ద మంట కాకుండా తక్కువ మంటలో స్లోగా నిదానంగా కాలుస్తూ వాటర్ కూడా ఉపయోగిస్తూ, మన పూర్వీకులు ఎలాగైతే అన్నం వండుకొని గంజి తీసాక కట్టెల్ని పాపం
1: మళ్ళీ
0: నీళ్లు తల్లి బొగ్గు కింద కన్వర్ట్ చేసుకున్నారు మన పూర్వీకులు. ఆ బొగ్గుని ఎలాగైతే మళ్ళీ వాడుకున్నారు మన పూర్వీకులు. ఈ బొగ్గుని కనుక మనం ఇది బొగ్గుకి ఆవు మూత్రం ఆవు పేడను ముంచి దీని పదానికి అప్లై చేస్తే చాలు, యూరియా దేనికి అందుకుంటుంది. బొగ్గు కనుక లేకుంటే ఉత్తగా యూరియా పడితే యూరియా ఉడుకుతుంది, రన్నింగ్ అయిపోతాయి, అది
1: వెళ్ళిపోతాయి. ఓకే కాంతారావు గారు, బయోచార్ గురించి కూడా మీరు వివరించారు, దాని మీద ప్రయోగాలు కూడా మీరు చేస్తున్నాను అంటున్నారు, చాలా ధన్యవాదాలు. కాంతారావు గారు, మరి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మణుగూరు పరిసర ప్రాంతాల్లో మీరు వ్యవసాయ అధికారిగా చలామణి అవుతున్నారు, మరి అనేక విషయాలు మాకు తెలియజేశారు, మన రైతులకు కూడా తెలియజేశారు, ధన్యవాదాలు అండి. మీరు ఇంతవరకు లాభాల పంటలు వాటి వివరాల గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. మధుమేహం ప్రాణాంతకమా, కొన్ని వివరాలు వింటారు.
2: మధుమేహం ఎవర్ని నిశ్చింతగా బతకనియదు. ఊబకాయం, జీవనశైలి లోపాలు, వారసత్వం, ఇలా రకరకాల సాకులతో జీవితాల్లోకి చొరబడుతోంది. శరీరంలోని ప్రతి వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఇప్పుడు టైప్ 5 డయాబెటీస్ పేరుతో పోషకాల లోపాలతో బాధపడుతున్న బాల్య కౌమారాల్ని కబలించే ప్రయత్నం చేస్తోంది. ఇదొక పెను విపత్తు అని అధికారికంగా ప్రకటించింది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్. ఈ రుగ్మతకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకించి ఆసియా ఆఫ్రికా దేశాల్లో 2.5 కోట్ల మంది టైప్ 5 మధుమేహం బారిన పడినట్టు అంచనా వేసింది. మనం కనుక ఉపేక్షిస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. అందుకే వ్యాధి నిర్ధారణ, చికిత్సకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు ఓ నిపుణుల కమిటీ నియమిస్తున్నారు. నిజానికి ఈ రుగ్మత మరీ కొత్తదేం కాదు. గతంలో శ్రీలంక, జమైకా, ఇండోనేషియాలలో ఆనవాళ్లు కనిపించాయి, కాని బలమైన ఆధారాలు లేవనే కారణంతో అంతర్జాతీయ సంస్థలు అధికారికంగా ఆమోదించలేదు. తాజాగా భారత్ సహా అనేక దేశాల్లో కొత్త కేసులు నమోదు అవడంతో వైద్య ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టైప్ 5 అంటే ఏమిటి, మిగిలిన మధుమేహాలతో పోలిస్తే ఎలా భిన్నమైంది, ఎంత ప్రమాదకరమైంది అనే చర్చ సామాన్యుల్లోనూ మొదలైంది. టైప్ 5 డయాబెటీస్ అంటే ఏంటి అంటే, ఇది 5వ రకం. ఇప్పటికే భారత్ మధుమేహ రాజధానిగా పేరు తెచ్చుకుంది. దేశంలో 10 కోట్ల మంది చక్కెర రోగులు ఉన్నట్లు అంచనా వేసింది. అందులో జీవన శైలితో ముడిపడిన టైప్ 2 డయాబెటీస్ బాధితులే అధికంగా ఉన్నారు. ఈ రుగ్మతకు ఊబకాయమే తొలి కారణం. జన్యుపరమైన కోణాన్ని కొట్టిపారేయలేం. జీవనశైలి సర్దుబాట్లతో టైప్ 2 ప్రభావాన్ని కొంత మేరకు నియంత్రించవచ్చు. టైప్ 1 విషయానికొస్తే శరీరంలోని రోగ నిరోధకత గురితప్పిన తుపాకీలా క్లోమగ్రంథిలోని ఇన్సులిన్ ఉత్పత్తి వ్యవస్థపై దాడి చేయటం వల్ల ఈ తరహా మధుమేహం వస్తోంది. ఈ రెండూ కాకుండా ఇంకొన్ని రకాలు ఉన్నాయి. వివిధ కారణాలతో క్లోమగ్రంథి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జన్యు సంబంధమైన సమస్యతోనూ మధుమేహానికి గురవుతున్నారు. ఈ రుగ్మతలన్నింటినీ కట్టగట్టి టైప్ 3 చిట్టాలో చేర్చారు. కొందరు గర్భిణీల్లో 24 నుండి 26 వారాల మధ్యలో మధుమేహ లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా శరీరం ఇన్సులిన్ కు స్పందించడం మానేస్తుంది. ఈ పరిస్థితి తాత్కాలికం కావచ్చు, జీవితకాలమూ కొనసాగవచ్చు. దీన్ని టైప్ 4 కింద వర్గీకరిస్తారు. ఆ వరుసలో 5వది బాల్య కౌమారాల్లో దీర్ఘకాలిక పోషక విలువల లోపాలతో ముడిపడిన టైప్ 5 డయాబెటీస్. తాజాగా ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఈ పేరును ఖరారు చేసింది. ఇది మిగిలిన మధుమేహాలతో పోలిస్తే కొంత భిన్నమైంది. టైప్ 5లో ఇన్సులిన్ నిరోధకత ఉండదు. ఇన్సులిన్ ను తయారు చేసుకునే శక్తి మాత్రమే సన్నగిల్లుతుంది. మిగిలిన మధుమేహాలు ఏ వయసులో అయినా రావచ్చు. టైఫై

మధుమేహం మాత్రం బాల్య కౌమారాల్లో మాత్రమే వస్తుంది. లక్షణాలు, ప్రభావాలు మొదటి నాలుగింటిలో సమానంగా ఉంటాయి. టైప్ 1, టైప్ 2లతోనే కాదు, టైప్ 5తోనూ జీవితకాలం కలిసి బతకాల్సింది. అటు మధుమేహం తాడిని, ఇటు పోషకాల లోపాలని ఒంటి చేత్తో ఎదిరించాల్సింది. బక్కపల్చ శరీరాలకు ఇది శక్తికి మించిన పరీక్షే. అసలు టైప్ 5 డయాబెటీస్ ఎందుకొస్తుంది అంటే ఒకే ఒక్క కారణం, పోషకాల లోపం. మనిషికి ఆహారమే ఔషధం, ఆహారమే ఇంధనం. పల్లెంలోని పదార్థాలే ఆరోగ్య అనారోగ్యాల్ని నిర్ణయిస్తాయి. తినే తిండిలో పోషకాలు లోపిస్తే చిన్న చిన్న రోగాలు సైతం దీర్ఘకాలిక రుగ్మతులుగా మారిపోతాయి. పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల ఉండదు. బుద్ధి వికాసము అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ ప్రభావం కౌమార యవ్వనాల్లోనూ వెంటాడుతూ ఉంటుంది. ఏళ్ల తరబడి కొనసాగే పోషక విలువల లోపం మధుమేహానికి కూడా దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు. పేదరికం, పోషక విధానంలో లోపాలు, కరువు కాటకాలు, యుద్ధ ప్రభావాలు, కన్నవారి అవగాహన రాహిత్యం కొందరి పిల్లలకు శాపంగా మారుతున్నాయి. తీవ్రమైన పోషకాల కొరత వల్ల రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఆ ప్రభావంతో క్లోమగ్రంథి పనితీరు దెబ్బతింటోంది. పొట్ట వెనుక అడ్డంగా సుమారు 15 సెంటీమీటర్ల పొడవు ఉండే అవయవం ఇది. ఇన్సులిన్తో పాటు ఇతర హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. క్లోమగ్రంథి నిర్మాణంలో లోపం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత తయారైనా దాన్ని వినియోగించుకునే సత్తువ శరీరానికి ఉండదు. దీంతో ఒంట్లో గ్లూకోజ్ అసాధారణంగా పెరిగిపోతుంది. ఆ పరిస్థితే టైప్ 5 డయాబెటీస్కి దారితీస్తోంది. పుట్టుకతోనే మధుమేహమా అంటే కొంతమందికి అవుననే చెప్పాలి. దాదాపు 50% సందర్భాల్లో టైప్ 5 జన్మతః కూడా రావచ్చు. తల్లిలో పోషక విలువల లోపం ఉన్నప్పుడు గర్భస్థ దశ నుంచే బిడ్డకు సమస్యలు మొదలవుతాయి. పిండంలో క్లోమగ్రంథి నిర్మాణ ప్రక్రియ సజావుగా సాగదు. దీంతో ఆ వ్యవస్థ బలహీనంగా తయారవుతుంది. పుట్టి పెరిగి పెద్దయ్యాక కూడా శరీరం తన అవసరాలకు సరిపడా ఇన్సులిన్ని ఉత్పత్తి చేసుకోలేదు. ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. కొందరిలో జన్మతః క్లోమగ్రంథి బలహీనంగా ఉన్నా టీనేజీలోనే టైప్ 5 లక్షణాలు బయటపడటానికి ఒక కారణం ఉంది. కౌమార దశలో జీవక్రియలు ఎంతో కొంత వేగవంతం అవుతాయి. దాంతోపాటు ఆకలి కూడా పెరుగుతుంది. గతంలో కంటే 2 ముద్దలు ఎక్కువ తినేసరికి గ్లూకోజ్ ఉత్పత్తి అధికం అవుతుంది. అందుకు సరిపడా ఇన్సులిన్ తయారుకాదు కాబట్టి ఒంట్లో చక్కెర నిల్వలు పేరుకుపోతూ ఉంటాయి. ఫలితంగా టైప్ 5 మధుమేహం వలలో చిక్కుకుంటారు. టైప్ 5 మధుమేహం ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, అప్పటికే పోషక విలువల లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పీలగా గాలికి కొట్టుకుపోయేలా ఉంటారు. బరువు కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతుల శరీర ఎత్తు, బరువు, నిష్పత్తి 18.5 నుండి 24.9 మధ్య ఉండాలన్నది నియమం. వీళ్ల BMI మాత్రం 18.5లోపే చూపిస్తుంది. శరీర కొవ్వు కూడా 10 నుండి 12% మించదు. ఆ పరిణామం ఆరోగ్య ప్రమాణాల ప్రకారం కనీసం 20 నుండి 25% ఉండాలంటారు. శరీరానికి అవసరమైన శక్తి వనరుల ట్రైగ్లిసరైడ్ల రూపంలో ఇక్కడ నిక్షిప్తం అవుతాయి. ఈ కొవ్వు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. షాక్ అబ్జర్బ్లా పనిచేస్తూ ఉంటుంది. శరీరాన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. తగినంత శరీర కొవ్వు లేకపోతే చిన్నపాటి దెబ్బలకే కుప్పకూలిపోతారు. ఓ మోస్తరు ప్రమాదం జరిగినా కోలుకోలేనంతగా గాయపడతారు. వీటికి అదనంగా డయాబెటీస్ చెడు ప్రభావాలు ఉండనే ఉంటాయి. గొంతు తడారిపోవటం, అతిమూత్ర సమస్య, ఒంటి నొప్పులు, దృష్టి దోషాలు, వినికిడి లోపాలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిగుళ్లవాపు, మూత్రకోశ ఇన్ఫెక్షన్ ప్రశాంతంగా ఉండనేయవు. రక్తహీనత పెరిగిపోతుంది. ఎముకలు గుల్లబారుతాయి. ఆడపిల్లలైతే యుక్త వయస్సు వచ్చాక కూడా రజస్వల కారు. అబ్బాయిల్లో మీసాలు, గడ్డల్లాంటివి కౌమార చిహ్నాలు కనిపించవు. అన్ని వైపుల నుంచి జరిగే దాడిని ఆ బలహీన శరీరం తట్టుకోలేకపోతోంది. చిగురుటాకులా వణికిపోతుంది. ఆ సమయంలో కన్నవారే వెన్నంటి నిలవాలి. బిడ్డలో వయసుకు తగిన ఎదుగుదల లేకపోయినా, మరీ బలహీనంగా కనిపించినా, సరిగ్గా తినకపోయినా, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలున్నా, తరచూ జ్వరాలు, విరేచనాలు, జననాంగ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
చికిత్స ఆలస్యమైన కొద్దీ

మూత్రపిండాలు, గుండె, కాలేయం ఇలా అన్ని వ్యవస్థలపైన ప్రభావం పడుతుంది. భారతదేశంలోనూ ప్రమాద కంటికలు మోగుతున్నాయి. దేశంలోని మధుమేహ రోగుల్లో 5% వరకు టైఫాయిడ్ బాధితులు ఉంటారని ఓ అంచనా. తమిళనాడులోని వేలూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ నిహాల్ థామస్కు వరల్డ్ డయాబెటిస్ ఫెడరేషన్ నేతృత్వంలోని టైఫాయిడ్ నిపుణుల బృందంలో స్థానం కల్పించడానికి 5 ప్రధాన కారణం. పేదరికానికి, పోషకాలకు ముడిపెట్టి టైఫాయిడ్ మధుమేహాన్ని పేద వర్తమాన దేశాలకే పరిమితమైన సమస్యగా ముద్రవేసింది అంతర్జాతీయ వైద్య ప్రపంచం. కాని భారతదేశం ఈ సూత్రీకరణలో ఇమడలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి భిన్నమైంది. మన దగ్గర గత దశాబ్దాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సంక్షేమ పథకాల పుణ్యమాని నగదు రూపంలోనో సబ్సిడీల ద్వారానో దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కొంత సాయం అందుతోంది. ఆకలి ఓ తీవ్ర సమస్య కానే కాదు ఇప్పుడు. అదే సమయంలో ఆరోగ్య చైతన్యం, పోషకాల పట్ల అవగాహన మాత్రం పెరగడం లేదు. ఆయా కుటుంబాల ఆహారపు అలవాట్లు కూడా టైఫాయిడ్కు ఊతమిచ్చేలా ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో భోజనంలో వైవిధ్యం ఉండదు, 1-2 దినుసులకే పరిమితం అవుతున్నారు. ఫలితంగా శరీరానికి పరిపూర్ణ పోషకాలు లభించడం లేదు. కొంత ముందుచూపుతో ఇతర ఖర్చుల్ని నియంత్రించుకుంటే పిల్లలకు నాణ్యమైన భోజనం అందించవచ్చు. కాకపోతే ఆ అవసరాన్ని వాళ్లకు ఎవరో ఒకరు వివరించి చెప్పాలి. టైఫాయిడ్ లాంటి రుగ్మతల గురించి హెచ్చరించాలి. భారతదేశానికి సంబంధించినంతవరకు ఈ సమస్య గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. పోషకాహారం పట్ల అవగాహన లేకపోవటం, నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవటం దీనికి ప్రధాన కారణం అంటారు. నిహాల్ థామస్ మరోవైపు పట్టణ ప్రాంతంలోని మధ్యతరగతి జీవనశైలి ఇందుకు విరుద్ధంగా ఉంటోంది. వీళ్లకు సంపాదన, కొనుగోలు శక్తి రెండూ ఎక్కువే. తిండికి ఎంతైనా ఖర్చు చేస్తారు. కాకపోతే వాళ్ల భోజన అభిరుచుల్ని మార్కెట్ శక్తులు ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే పరాయి ఆహారపు అలవాట్లు డైనింగ్ హాలులోకి చొరబడ్డాయి. కార్బోనేటెడ్ రింగ్స్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ రుచులకు బానిసలైపోతున్నారు. మధ్యతరగతి పిల్లలు పోషకాలు అందక బక్కచిక్కిపోతే సాధారణ ఎగువ మధ్యతరగతిలో పోషకాల్ని విస్మరించి ఊబకాయానికి గురవుతున్నారు. అంతే తేడా. రకాలు వేరు కావచ్చు, ఇద్దరి ఉమ్మడి శత్రువు మధుమేహమే. దీనికి చికిత్స ఉందా అంటే ఉంది, కాకపోతే ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణలో అనేక సవాళ్లు ఉన్నాయి. చాలా సందర్భాల్లో వైద్యులు ఆ లక్షణాల్ని టైప్ 1గా పొరబడి చికిత్సను ప్రారంభిస్తున్నారు. క్షయవ్యాధిగా అపోహపడి ఇంకేవో మందులు సిఫార్సు చేస్తున్నవారు ఉన్నారు. దీంతో ఆ పిల్లలు మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నారు. టైఫాయిడ్ను నేరుగా నిర్ధారించే సాంకేతికత అందుబాటులో లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. సందర్భాన్ని బట్టి HbA1c, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోస్, ర్యాంటెంప్లెట్ గ్లూకోస్ మూత్ర పరీక్షలు చేయిస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ సాయంతో క్లోమగ్రంథి పనితీరును మదింపు చేస్తారు. సి పెప్టైడ్ టెస్టుతో ఇన్సులిన్ ఉత్పత్తిని బేరీచి వేస్తారు. GAD యాంటీబాడీ టెస్ట్ టైఫాన్ మధుమేహం ఆనవాళ్లను కనిపెడుతుంది. ఖచ్చితమైన రోగ నిర్ధారణ జరిగి సరైన చికిత్స అందకపోతే ప్రయోజనం ఉండదు. ప్రామాణికమైన ఇన్సులిన్ చికిత్స చాలామందికి సురక్షితం కాకపోవచ్చు. కొద్దిపాటి మోతాదులో ఇన్సులిన్ మాత్రలు కలగలిపి ఇవ్వటం వల్ల రోగిలో గణనీయమైన మార్పు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కండరాలు బలపడేలా, ఎముకలు దృఢత్వాన్ని సాధించేలా, అడుగంటిన పోషక విలువలు మళ్లీ సమకూరేలా ఆహార విధానంలో మార్పులను సూచిస్తారు. తగిన మోతాదులో ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందిస్తారు. 50% కేసుల్లో ఔషధాలతో పరిస్థితిని నియంత్రించడం సాధ్యమే అని ధైర్యం చెబుతారు. టైఫాయిడ్ చికిత్స విషయంలో మార్గదర్శకాల్ని తయారు చేసే పనిలో తలమునకలై ఉంది నిపుణుల బృందం. ఆ ప్రక్రియ పూర్తయితే వైద్యుల్లో నెలకొన్న అయోమయం తొలగిపోతుంది. ఇది మన సమస్య, మన పిల్లల భవిష్యత్తు. రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. భోజనంలో బాదం, పిస్తాలతో పనిలేదు. ఓట్స్, బ్రోకలి కొనాల్సిన అవసరం లేదు. మన ఊర్లో మన పెరట్లో పండే కూరగాయలు, ఆకుకూరలు చాలు. చిరుధాన్యాలు, పప్పుదినుసులు జోడిస్తే సరిపోతుంది. కోడిగుట్టు ఉండనే ఉంది. తరచూ చేపల్లాంటి సముద్ర ఆహారము తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్, జింక్, విటమిన్ ఏ లాంటివి క్లోమగ్రంథి ఆరోగ్యానికి చాలా అవసరం. పిల్లలకు ఆహార విషయంలో అర్థంలేని అయిష్టతలు ఉంటాయి.
దీంతో సగానికి సగం కూరగాయల్ని అస్సలు ముట్టుకోరు. బలవంతంగా వడ్డించినా అలానే వదిలేస్తారు.

0: పెట్టారు. పసితనం నుంచే అమ్మలు ఆ వ్యతిరేకతను పోగొట్టాలి. ప్రకృతి ప్రసాదించిన ప్రతి రుచిని ఆస్వాదించేలా ప్రోత్సహించాలి. బయట తిండి విషయంలో కొంత కఠినంగా ఉండాలి. ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో పరిశుభ్రమైన అలవాట్లు అంతే అవసరం. ఎంతటి బలవర్ధక పదార్థాలైనా నిర్లక్ష్యం వల్ల విషతుల్యం అవుతాయి. ఆహారంలోని పోషకాలు వృధాగా పోకుండా వంటవార్పులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటిల్లో పాత్రలు, దినుసులు శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రతో వచ్చే అంటువ్యాధులు, డయేరియా లాంటి సమస్యలు పిల్లల్ని బలహీనపరుస్తాయి. పిల్లలకు శరీర వ్యవస్థ గురించి ఎవరూ అర్థమయ్యేలా చెప్పడం లేదు. పాఠ్యపుస్తకాల్లోనూ పదజాలమేమో ఓ పట్టణ అర్థం కాదు. దీంతో వాళ్లల్లో ఆరోగ్య స్పృహ లోపిస్తోంది. తమలోని అనారోగ్య లక్షణాల్ని అర్థం చేసుకోవటం లేదు. నొప్పిని, అసౌకర్యాన్ని మౌనంగా భరిస్తున్నారే కాని పెద్దల దృష్టికి తీసుకెళ్లడం లేదు. నిజానికి పోషక విలువల లోపం ఏమంత పెద్ద సమస్య కాదు. టైఫాయిడ్ మధుమేహానికి దారితీసేంత ఇబ్బందికరమైంది కాదు. కాకపోతే వెంటనే సరిదిద్దాలి. తొలిదశలోనే వైద్యుల్ని సంప్రదించాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టైఫాయిడ్ ఉన్నప్పుడు మిగతా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకే రకమైన ఆహారం తీసుకునే వారిలో ఒకే రకమైన జబ్బులకు ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. ఇది మన సమస్య, మన పిల్లల భవిష్యత్తు. రేపటి తరాలకు మనం పంచభక్ష్యాలు వడ్డించకపోయినా పరిపూర్ణమైన పోషకాలు అందించగలగాలి. ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. టైఫాయిడ్ లాంటి రుగ్మతలు ఆశగా తొంగిచూడకుండా మన ఇంటి చుట్టూ ఆరోగ్య రక్షణ చక్రం ఏర్పాటు చేసుకోవాలి.
1: మరింతవరకు మధుమేహం ప్రాణాంతకమా, కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ

పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం విల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగడం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్ లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్ లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్ లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగ్, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్దిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు.
ఇక

0: లో విద్యార్థులు తమ అడ్మిషన్లు కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్ లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ముందు కేటాయించినా తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేసిన కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే అది తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్దితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడీపీలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్దికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: పట్టుదలతో
1: సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు విందాం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అల్లరి బుల్లోడు ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్నగర్ నుంచి మారపేర శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నగేశ్, జక్కుల హర్షిత, జోసిక, అకుల్, అర్జున్, పయ్యావల రామ్మూర్తి, స్వరూప, పెద్దిబేన సుధాకర్, లలిత, బిందావత్ లింగయ్య, సావిత్రి వీరంత కోరుతున్న పాట అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి కెజే జయస్దాస్ చిత్రపాడిన పాట.

కార్యక్రమం. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు సాయినగర్ వనస్థలీపురం నుంచి హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరిలు మరొక పాట వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మరిచంద్ర వారి కుటుంబ సభ్యులు. వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఆదిత్య 369. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, శైలజ పాడిన పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కాంచన గంగ ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సినారాయణరెడ్డి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. ఎల్లుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్దార్థ, కార్తీక మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తు నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత ప్రేమసాగరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రాజశ్రీ సాహిత్యానికి టి రాజేందర్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం మునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్న పాట నిన్నే ప్రేమిస్తా. ఈ చిత్రంలో చిత్ర పాడిన పాట వింటున్నారు. డాక్టర్ వెన్నిగళ్ల రాంబాబు సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ట సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ట రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెరల హరి వింటున్నారు. మరి కార్యక్రమాల తర్వాత ఇల్లందు బాటనపెట్టి బస్సు నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణ్దేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణ చరిత, చాపల్ చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాజ్విక, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయ్, చోటా, పురాణ్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షాజాజీ, మెహ్రాన్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, రాంపాల్ పాసి, వీరంత కోరుతున్న పాట త్రిమూర్తులు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూరి గీతం, బప్పీలహరి సంగీతం.

గాలివాన ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినిపించమని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా హతునూర్ మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ప్రవళ్లిక వీరందరి కోసం గాలివాన చిత్రం నుంచి ఈ పాట. గల గల మని నవ్వు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంచ, 9:00 న్యూస్ ఎయిట్ నైన్, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: Arjun, IT expert. Moderator was Arjun J. Chowdhury. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు. మరి ఇప్పుడు మనోరంజన్, హిందీ చిత్రగీతల కార్యక్రమం విందామా. మరి కార్యక్రమం ముందుగా 1942 లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట.

0: నమక్ హలాల్ చిత్రం నుంచి కిషోర్ కుమార్ పాడిన పాట.
1: ఊహ్

మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారాల్లోని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:05కు ఆంగ్లేయుల వార్తలు, 6:10కు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఉంటారు. 6:30కు సుభాషితం సమర్పణ శ్రీమతి ఎం ప్రియాంక. 6:35కు రైతు సమాచారం. 6:45కు ప్రాంతీయ వార్తలు. 6:50కు సంస్కృతుల వార్తలు. 7:00కు జిల్లా సమగ్ర నివేదిక. 7:05కు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15కు బతుకమ్మ మహాలక్ష్మీదేవి అవతారం రూపకం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00కు సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30కు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35కు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కోల్పాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 దేవి వైశిష్టం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కోల్పాక శంకరరావు. అనంతరం మానసిక ఆరోగ్యం గురించి సైకాలజిస్ట్ డాక్టర్ వీరభద్రం గారితో పరిచయం పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత. 11:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషాద్ ఖాన్ గారి సితారవాదనం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూల వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర సమాచారం ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటారు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుంచి చిత్రగీతాలు వినవచ్చు. 5:00 బతుకమ్మ పాటలు శ్రీ విజయలక్ష్మి బృందం వారిచే. 5:30 చిత్రగీతాలు. ఇక రేపు సాయంత్రం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:00 తెలుగులో జాతీయ వార్తలు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి. కిసాన్ వాణి ప్రాయస్త కార్యక్రమం 7:10. ఇందులో కుర్రమేను చేపల పెంపకం యాజమాన్య పద్దతుల గురించి శ్రీ పివి నరసింహారావు, తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయకర్త శ్రీమతి టి అనురాధ. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ నైన్. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధురిమ ఆ పాత మధుర గీతాలు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇవి రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు.

కొత్తగూడెం కేంద్రం సమయం 11:05 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.